0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
4: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
3: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అన్ని వయసుల వాళ్ళకి తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండటం వల్ల వీటిని చిన్న పెద్ద ఎవరైనా తినొచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు దారితీసే ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తాయి. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వయసుని మీద పడనీయవు. అందుకే మకానాను ఓ యాంటీ ఆక్సిడెంట్గా పేర్కొంటారు పోషక నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఎల్ ఐసోయార్స్పాటిల్ మిథైల్ ట్రాన్స్పెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రోటీన్లను బాగు చేస్తుంది. దాంతో యాంటీ ఏజింగ్ కోసం తయారు చేసే క్రిముల్లోనూ మందుల్లోనూ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్ధకానికి మంచి మందే. శరీరంలో వ్యర్థాలను, టాక్సిన్లను తొలగిస్తుంది. తామర గింజల్ని తరచూ తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ, అందుకే బీపీ రోగులకు ఇది చాలా మంచి ఆహారం. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు వినే ముందు ఒక మంచి పాట.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తామర గింజల్లో క్యాలరీలు తక్కువ కావడం వల్ల మధుమేహానికి ఎంతో మంచి ఆహారం. పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి స్నాక్ ఫుడ్. అనేమియా రోగులకి దీన్ని ముందుగా ఇస్తారు సాంప్రదాయ వైద్యులు. స్త్రీ పురుషులిద్దరిలోనూ ఇవి శృంగార ప్రేరితంగా పనిచేస్తాయి. గర్భిణీలకి బాలింతలకి వీటికి ఆహారంలో ఇవ్వడం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు ప్లీహం పనితీరుకి దోహదపడతాయి. నిద్రలేమి చికాకులతో బాధపడే వాళ్ళు వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. డయేరియాను నివారించడంతో పాటు ఆకలిని పెంపొందిస్తాయి కూడా. తరచూ మూత్రానికి వెళ్లే వారికి, అమీబిక్ డిసెంట్రీతో బాధపడే వాళ్ళకి ఇవి ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి మంచిదే. ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త దోషాల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ రెండింటిని తగ్గించే గుణం దీనికి ఉండటం విశేషం. చూసారా మరి, మనం ఏ విందు భోజనాల్లోనో ఏ ఒక్కసారో కూర రూపంలో తినే పూల్మకనలో ఎన్ని మంచి గుణాలు. వీలైతే ఇక నుంచైనా వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఓకే లిజనర్స్, ఈరోజు టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.
1: వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి భమిడి కమలాదేవి గారి కార్యక్రమాన్ని వింటారు.
1: ఆమ్నాయ ప్రాహత్తత్యం హరిమిహ పరమం సర్వశక్తిం రసాబ్దిం తద్భిన్నాంశాశ్చ జీవాన్ ప్రకృతి కబళితాన్ తద్విముక్తాంశ్చ భావాన్ భేదాభేద ప్రకాశం సకలమితి హరేః సాధనం శుద్ధ భక్తిః సాధ్యం తత్ప్రీతి మే వేత్యుపదిశతి జనాన్ గౌరశ్చంద్ర స్వయం సహ.
2: మరొక మహానుభావ

అప్పుడు గౌరాంగ ప్రభువు సర్వజనులను స్వయంగా ఈ పదితత్వాలతో కూడిన శుద్ధ భక్తి మార్గాన్ని ఉపదేశించారు. వేదాలే పరమ ప్రమాణం. హరి అవతారమైన శ్రీకృష్ణ ప్రభుడే పరుడు. అతడు సర్వశక్తిమంతుడు, రస సముద్రుడు కూడా. జీవులన్నీ ఆ పరమప్రభువుని యొక్క భిన్నాంశాలే. చిదచిత్తులకు మధ్య ఉంటాడు. జీవులన్నీ స్వీయ భావానుగుణమైన బద్ధావస్థను పొంది ప్రకృతికి అధీనాలై ఉంటున్నాయి. కొందరు జీవులు మాత్రం ముక్తావస్థను పొంది ప్రకృతికి అతీతులవుతున్నారు. జీవ జగత్తులు హరితత్వ పరిణామాలు అవటం చేత యుగధర్మాన వాటికి హరితో అచింత్యమైన భేదాభేద సంబంధాలు కలిగి ఉన్నాయి. కృష్ణతత్వ ప్రాప్తికి శుద్ధభక్తే సాధనమైంది. కృష్ణ ప్రేమ ప్రాప్తే జీవుని ఏకైక ప్రయోజనం. ఇది చైతన్యుల వారి సిద్ధాంతం.

महाप्रभोर्मतमिदं तत्रादरो नः परः तत्रादरो न परः. వ్రజేంద్రనందనుడైన శ్రీకృష్ణ ప్రభువే మనకారాధ్యుడు. ఆతని శ్రీధామమైన బృందావనమే జీవులకు యాత్రాస్థలం. గోపికలు శ్రీకృష్ణుని ఏ భావంతో ఉపాసించారో అట్టివారి ఉపాసనా మార్గమే పరమరమ్యమైనది. శ్రీమద్భాగవతమే పరమప్రమాణమైనది. పరమపురుషార్థం శ్రీకృష్ణ ప్రేమ ఒక్కటే. అదే శ్రీచైతన్య మహాప్రభువుల యొక్క మతం. జీవులకి సిద్ధాంతమే ఆచరణీయం కాని అభిమతములు కావు.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ B మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: తరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం సర్వాత్మన్ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం.
1: మనస్సు అనే అద్దాన్ని శుభ్రపరిచేది, సంసారమనే మహాదావాగ్నిని చల్లార్చేది, అభ్యుదయ పరంపరలనే కలువలకు వెన్నెల వంటిది, విద్యా అనే వధువుకి జీవమైనది, ఆనందం అనే సముద్రాన్ని ఉప్పొంగజేసేది, పరమపదాన్ని అమృతమారగించినట్లు తోపించేది, సర్వాత్మలకు తాపోపశాంతి గావించేది అయిన శ్రీకృష్ణుని సంకీర్తం అత్యంత ఉత్కృష్టమైనది, అది వర్ధిల్లునుగాక.

0: मम जन्मनि जन्मनीश्वरो भवताद् भक्तिरहैतुकी त्वयि.
1: నాకు సంపదలొద్దు, బంధుమిత్రాలు అసలే వద్దు, సుందరులు అక్కర్లేదు, కవితా వైభవాన్ని కోరటం లేదు. జగదీశ్వర, నాకు జన్మజన్మలకి నీ యందు నిర్హేతుకమైన భక్తి ఒక్కటే కలుగునగాక. అవును, నిర్హేతుకమైన భక్తి ఒక్కటి చాలు పరమాత్మ.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Aga dikasihya cyclone.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ ఆంగ్ల పాఠం వింటారు.
1: హలో కమల, హౌ ఆర్ యూ?
2: ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యూ?
1: ఐ యామ్ ఫైన్ టు. వాట్ ఆర్ యూ డూయింగ్ కమల?
2: ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్. హావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్?
1: నో, ఐ హావెంట్. I have a few doubts in English. Can you help me, please?
2: Certainly. What's your problem?
1: I'm unable to write the sentences with must and need.
2: Yes, now I remember. Our English teacher told us to write the sentences with must and need.
1: I don't know the meaning of these words. Please tell me the meaning, if you know it.
2: Meaning? I too don't know the meaning of these words.
1: Oh, then what shall we do?
2: Don't worry, my mother is an English teacher. Let's ask her.
1: That's a good idea. Let's go inside and ask your mother.
2: Mama, mama, please open the door.
3: Yes, coming.
2: Mama, this is Ramu. He is my classmate.
1: Namaste, auntie.
3: Namaste, Ramu. Please come in. Be seated here.
1: Thank you, auntie.
2: Mama, please tell us how to use the words must and need.
1: Please tell me the meaning of these words, auntie.
3: Oh, sure. Here the meaning is not important. So, let's talk about the use.
1: Okay, auntie.
3: Kamala, nadachu ee padanni English lo em antavamma?
2: Walk ani antamu.
3: Good. Ramu, nu cheppu. Parigettu ani cheppadaniki English lo em antavu?
1: Parigettu. రన్ అంటాము ఆంటీ.
3: గుడ్. రన్, వాక్ ఇలాంటి పదాలు మనం చేసే పనులను తెలియచేస్తాయి. అలాగే తిను అంటే ఈట్ అని, త్రాగు అంటే డ్రింక్ అని, చదువుకొను అంటే రీడ్ అని, వ్రాయు అంటే రైట్ అని, కూర్చొను అంటే సిట్ అని, నిలబడు అంటే స్టాండ్ అని అంటాం కదా.
2: ఎస్ మమ్మ, let me repeat these words: run, walk, eat, drink, read, write. ఇలాంటి పదాలు పనులను తెలియజేస్తాయన్నమాట.
3: Yes, Kamala, you are right. పనులు అంటే ఇంగ్లీష్ లో యాక్షన్స్ అంటాము.
2: సో మమ, ద వర్డ్స్ లైక్ రన్, వాక్, ఈట్, డ్రింక్, రీడ్, రైట్ టెల్ అస్ అబౌట్ ద యాక్షన్స్ వీ డూ.
3: Yes, Kamala. That is why we call them action words. What do we call them, Ramu?
1: Action words. We can also call verbs, can't we?
3: Yes, Ramu. We call the action words verbs. Some words tell things that you can do, and verbs are what we call them. V-E-R-B-S, verbs. And verbs are what we call them? Come on. You two spell the verbs. V-E-R-B-S, verbs.
4: V-E-R-B-S, verbs.
3: Say it again, please. V-E-R-B-S, verbs.
4: V-E-R-B-S, verbs.
3: Very good. Now, Ramu, can you give some more examples of action words?
1: Yes, I can. Take, give, play, jump, dance, fly, clap, sleep.
3: Very good. It's enough. Now, listen to this sentence. Read this poem. Kamala, say this sentence.
2: Read this poem.
3: Ramu, repeat

0: this sentence.
1: Read this poem.
0: What is the action word here?
2: Here, the action word is read.
0: Good. Ramu, what does the sentence mean?
1: ఈ పద్యాన్ని చదువు లేదా ఈ పద్యాన్ని చదవండి.
0: రైట్. ఈ సెంటెన్స్ ద్వారా మనం ఎదుటి వారికి పోయం చదవమని చెప్తున్నాం కదా?
1: ఎస్ ఆంటీ.
0: అయితే ఈ పోయం నువ్వు తప్పకుండా చదవాలి, లేదా నీకు ఈ పోయం చదవడం తప్పనిసరి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మస్ట్ అనే వర్డ్ యూజ్ చేయాలి.
2: అదెలా అమ్మా?
0: ఎలా అంటే రీడ్ దిస్ పోయం అనటానికి బదులుగా యూ మస్ట్ రీడ్ దిస్ పోయం అని అనాలి.
1: అంటే నువ్వు ఈ పద్యాన్ని తప్పనిసరిగా చదవాలి అని అర్థం కదా ఆంటీ?
0: ఎస్ రాము, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ టు రీడ్ దిస్ పోయం. ఓకే చిల్డ్రన్, ఐ విల్ గివ్ యూ అ సిచ్యువేషన్ ఫర్ దిస్. లిసన్ టు మీ. సపోజ్ యూ విల్ గెట్ దిస్ ఇన్ ద ఎగ్జామ్ టుమారో, దెన్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ టు రీడ్ దిస్ పోయం, ఇజెంట్ ఇట్? అంటే రేపు మీరు ఎగ్జామ్లో ఈ పోయం వ్రాయాల్సి ఉందనుకోండి, అప్పుడు ఈ పోయం తప్పనిసరిగా చదవాలి కదా. నౌ ఐ విల్ సే అ సెంటెన్స్, లిసన్ టు ఇట్. రైట్ దిస్ పోయం టూ టైమ్స్.
3: రైట్ దిస్ పోయం టూ టైమ్స్.
0: సే ఇట్ అగైన్ ప్లీజ్.
3: రైట్ దిస్ పోయం టూ టైమ్స్.
0: గుడ్. కమలా, సే ద సెంటెన్స్ యూజింగ్ మస్ట్.
2: ఎస్ మమ్మా, ఇట్స్ లైక్ దిస్, యు మస్ట్ రైట్ దిస్ పోయం టూ టైమ్స్.
0: వెరీ గుడ్. రిపీట్ ద సెంటెన్స్ రాము.
1: You must write this poem two times.
2: Mama,
0: hmm.
2: Please tell me the difference between these sentences once again.
0: All right, Kamala. The first sentence is an order. Ante, agnya. Order istunnam annamata. Ee padyanni rendu saarlu vrayi ani manam edati varini aagnyapistunnam. Ante, order istunnam.
1: Mari, rendo vakyam denni suchistunda aunty?
0: Indaka cheppanu kada. యు మస్ట్ రైట్ దిస్ పోయం టూ టైమ్స్ అంటే ఈ పోయం రెండుసార్లు చదవడం తప్పనిసరి అని సూచించడం అన్నమాట. తప్పనిసరి, అత్యవసరం అనే అర్థాన్ని సూచించడానికి మస్ట్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం.
2: నౌ ఇట్స్ క్లియర్ మమ్మా, వి అండర్స్టాండ్ హౌ టు యూజ్ ద వర్డ్ మస్ట్.
0: గుడ్. నౌ కమల అండ్ రాము, ఐ విల్ సే ఎ సెంటెన్స్ ఈచ్ టైమ్. లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ, దెన్ say it again with the word must. Are you ready?
3: Yes, we are ready.
0: Good. Ramu, the first sentence is for you. The sentence is walk fast.
1: You must walk fast.
0: Correct. Kamala, now the second sentence is for you. The sentence is see a doctor.
2: You must see a doctor.
0: Good. Right answer. Now this is for Ramu. Get up early.
1: You must get up early.
0: Say it again.
1: You must get up early.
0: That's right. Now listen to the next sentence. Take a taxi.
2: You must take a taxi.
0: Good. Now the last sentence. Brush your teeth every day.
1: You must brush your teeth every day.
0: Say it again.
1: You must brush your teeth every day.
0: Good. Well done, children. Okay. Kamala and Ramu. Now I will say the sentences one by one. Listen to them and repeat after me. Okay?
3: Okay.
0: You must walk fast.
3: You must walk fast.
0: You must see a doctor.
3: You must see a doctor.
0: You must get up early.
3: You must get up early.
0: You must take a taxi.
3: You must take a taxi.
0: You must brush your teeth every day.
3: You must brush your teeth every day.
0: Good. All right, children. మస్ట్ అనే పదం యొక్క మీనింగ్ ఏంటో తెలిసిందా ఇప్పుడు?
1: ఎస్ ఆంటీ. అయితే ఈ సెంటెన్సెస్ అన్నింట్లో యూ అని అన్నాం కదా, యూకి బదులుగా వేరే వ్యక్తుల గురించి చెప్పినప్పుడు ఏం చేయాలి?
0: ఇట్స్ వెరీ సింపుల్ రాము. సపోజ్ కమల తన షూస్ తప్పనిసరిగా మార్చాలి అని నువ్వు నాతో చెప్పాలి. ఎలా చెప్తావు?
1: కమల మస్ట్ చేంజ్ హర్ షూస్.
0: గుడ్. కమల, రాము తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే జవాబులు చెప్పాలి అని నాతో నువ్వు ఎలా తెలియచేస్తావు?
2: రాము మస్ట్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్.
0: కరెక్ట్. నౌ ఐ విల్ సే అ ఫ్యూ సచ్ సెంటెన్సెస్ వన్ బై వన్. లిసన్ టు దెమ్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే?
1: ఓకే ఆంటీ.
0: ఓకే కమలా?
2: ఓకే మమ్మా.
0: కాసిం మస్ట్ వర్క్.

0: hard.
1: Qasim must work hard.
0: They must do it now.
1: They must do it now.
0: Mary must lock the door.
1: Mary must lock the door.
0: Raju must take a lamp with him.
1: Raju must take a lamp with him.
0: Saina must practice well.
1: Saina must practice well.
0: Very good, children. I think you understand it very well, don't you?
2: Yes, auntie.
3: Yes, mama.
4: Auntie, ఒక పని తప్పనిసరిగా చేయాలి అని చెప్పినప్పుడు మస్ట్ ఉపయోగిస్తాం కదా, మరి ఒక్కొక్కసారి ఆ పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి?
0: వెరీ గుడ్ క్వశ్చన్ రాము. రాము, డూ యూ గో టు స్కూల్ ఆన్ సండే?
2: నో, వి డోంట్.
0: వై? వై డోంట్ యూ గో టు స్కూల్ ఆన్ సండే?
3: బికాస్ ఇట్ ఈజ్ ఏ హాలిడే.
2: హాలిడేస్లో స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా.
3: ఇక్కడ You must not go to school on Sunday అని అనాలి కదమ్మా.
0: నో, యూ మస్ట్ నాట్ గో టు స్కూల్ ఆన్ సండే అంటే నువ్వు సండే అస్సలు స్కూల్కి వెళ్లడానికి వీలు లేదు, వెళ్లకూడదు అని నిషేధించినట్లవుతుంది.
2: అయితే సండే రోజు స్కూల్కి వెళ్ళనవసరం లేదు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి?
0: అవసరం లేదు అంటే నాట్ నెసెసరీ అని చెప్పడానికి నీడ్ నాట్ ఉపయోగిస్తాం. నువ్వు సండే స్కూల్కు వెళ్లనవసరం లేదు అనడానికి యు నీడ్ నాట్ గో టు స్కూల్ ఆన్ సండే అని చెప్పాలి.
1: యు నీడ్ నాట్ గో టు స్కూల్ ఆన్ సండే.
0: సే దిస్ సెంటెన్స్ అగైన్.
1: యు నీడ్ నాట్ గో టు స్కూల్ ఆన్ సండే.
0: ఓకే కమల అండ్ రాము, నౌ ఐ విల్ గివ్ యూ సమ్ సిచ్యువేషన్స్. లిసన్ టు మీ, దెన్ మేక్ సూటబుల్ సెంటెన్సెస్. నేనిప్పుడు మీకు కొన్ని సందర్భాలు ఇస్తాను, ఆ సందర్భాన్ని బట్టి మీరు మస్ట్ లేదా నీడ్ నాట్ అనే పదాలు ఉపయోగించి సెంటెన్సెస్ చెప్పాలి, సరేనా?
3: ఎస్ మామా, వి విల్ డూ ఇట్.
0: వాట్ అబౌట్ రాము?
2: ఎస్ ఆంటీ, ఐ విల్ డూ.
0: ఇట్ ఈస్ రైనింగ్ నౌ, కమలా వాంట్స్ టు గో అవుట్. రాము, వాట్ డు యు సే టు కమలా?
2: ఆంటీ, ప్లీజ్ గివ్ మీ అ క్లూ.
0: ఎస్, ద క్లూ ఈజ్ అంబ్రెల్లా.
2: యు మస్ట్ టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ.
0: ఎస్, please repeat the sentence Ramu.
2: You must take an umbrella with you.
0: Good. Kamala, suppose it has stopped raining. Ramu is going out now. What do you say to him? Varsham aagipoyindi, Ramu bayitiki velthunadu. Ramu tho nu em anantavu?
3: Ramu, you need not take an umbrella with you.
0: Good. Ramu, repeat that sentence.
2: You need not take an umbrella with you.
0: Suppose Tulasi is not well. She is very weak. What do you say about her?
3: Give me a hint, mama.
0: The hint is, go to school.
3: Yes, the sentence is, Tulasi need not go to school today or she need not go to school today.
0: Good. Ramu, repeat that sentence.
2: She need not go to school today.
0: All right. Now, you understand the use of must and need not, don't you?
1: Yes, we do.
0: Okay, children. English లో must and need అనే పదాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు కదా. Now, I will say a sentence with a blank in it. Fill in the blank with must or need not. Okay?
3: Okay, mama.
0: Did you understand, Ramu?
2: Yes.
0: Now, the first sentence is, Your shoes are dirty. You dash polish them.
3: Must.
0: Say the complete sentence, Kamala.
3: You must polish the shoes.
0: Now, listen to me. Ramu, it's your turn. The sentence is, there are no mistakes in your homework. You dash write it again.
2: Auntie, here the answer is, need not.
0: Yes, you are right, Ramu. Can you say the complete sentence?
2: Yes, I can. You need not write it again.
0: Good. Next sentence for Kamala. The sentence is, don't leave any questions in the exercise. You dash do the whole exercise.
3: Must.
0: Yes, the sentence takes must. Say the complete sentence, please.
3: You must do the whole exercise.
0: Repeat, please.
3: You must do the whole exercise.
0: Good. We dash obey our parents and teachers.
2: Again, it is must. ఎందుకంటే అమ్మా నాన్న టీచర్స్ చెప్పిన మాట వినాలి కదా.

0: And the complete sentence is, we must obey our parents and teachers.
1: That's correct, Kamala. Now listen to me. Ravi is healthy. He is active. He dash go to a doctor. Kamala, fill in the blank.
0: Here we should use need not.
1: Yes, you are right. Now Ramu will say the complete sentence.
2: He need not go to a doctor.
1: All right, children. Now we shall practice these sentences. I will say these sentences one by one. Listen to me carefully. Then repeat each sentence after me. Okay?
3: Okay.
1: You must polish your shoes.
3: You must polish your shoes.
1: You need not write the notes again.
3: You need not write the notes again.
1: You must do the whole exercise.
3: You must do the whole exercise.
1: We must obey our parents and teachers.
3: We must obey our parents and teachers.
1: Ravi need not go to a doctor.
3: Ravi need not go to a doctor.
1: Did you understand, Ramu?
2: Yes, I understood. Thank you very much, Auntie. Bye-bye, Kamala.
0: Bye-bye, Ramu.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ ఆంగ్ల పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనే పాఠం వింటారు.
5: గుడ్ మార్నింగ్ అంకుల్.
6: గుడ్ మార్నింగ్ సరళ. గుడ్ మార్నింగ్ సంతోష్. హౌ ఆర్ యూ?
7: We are fine, uncle. Thank you.
8: How are you?
6: I'm fine too. What brings you here, my dears?
8: Uncle, Santosh is reading a Telugu sentence. I think it is wrong.
6: What is that sentence, Santosh?
7: Ravi toka pilkuda velladu.
8: Haha, that is the sentence, uncle. He has been saying the same thing since last night.
6: Oh, Santosh, are you reading Telugu or any other language?
7: Uncle, I am reading a Telugu sentence only. Please see, it is in my notebook.
9: Ravi toka pilkoda velladu.
8: Uncle, we see that animals like monkeys, dogs have tails. But what is this Ravi toka?
6: Yes, Sarala, you are right. Ikkada ee sentence loni padalanu sariga vidadeyakunda oka padamloni aksharanni inko padaniki kalipi chadivadu. Anduke adi ventaniki tamasha gaanu అర్థం లేకుండాను తయారైంది.
8: ఓ ఐ సీ. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంకిల్?
6: ద కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ రవితో కపిల్ కూడా వెళ్ళాడు.
8: అబ్బా సంతోష్, నిన్నటి నుంచి ఎంత కన్ఫ్యూజ్ చేసావురా. ఉండు నిన్ను.
7: సారీ అక్క, సారీ అంకిల్, ఐ కాపీడ్ దట్ సెంటెన్స్ లైక్ దట్ ఇన్ మై నోట్బుక్.
6: ఇట్స్ ఆల్ రైట్ సంతోష్, ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ లైక్ దాట్. మనం ఏ భాషలోనైనా సెంటెన్సెస్ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఆ సెంటెన్సెస్లోని పదాలని సరిగ్గా విడదీయాలి. అప్పుడే ఆ సెంటెన్సెస్ సరి అయిన అర్థాన్ని తెలియచేస్తాయి. లేదంటే రవికి తోక పిల్ కావడం లాంటి అపార్థాలు వస్తాయి.
8: యు హావ్ టోల్డ్ us a very important point, uncle.
7: Yes, uncle. I was reading the sentence without understanding the meaning.
6: Okay.
7: Uncle, Sarala puts a dot after every word in her notes. Is it correct?
6: No, it's not correct. We should put a dot at the end of a sentence. Then we call it a full stop.
8: So, when we put a dot after a word, it means that the sentence is over. And after that, a new sentence begins.
6: Well said, Sarala. Now you understand the point, don't you?
8: Yes, uncle. From today, I won't put a dot after every word.
6: That's good. Oka sentence loni padalanu sarigga vedadeesinatle oka paragraph raaseetappudu sentences ni kuda sarigga vedteyali. Ala chesthe manam cheppedi kaani raasedi kaani itharlaku sarigga ardham avutundi.
7: Aithe uncle, prathi sentence chivara full stop pettala?
6: I didn't tell you we should put a full stop after every sentence. Chudandi, anni sentences okke rakamga untaya? Cheppandi.

0: నో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్.
1: సెంటెన్సెస్ రకరకాలుగా ఉంటాయి.
2: వెరీ గుడ్. గివ్ మీ ఆన్ ఎగ్జాంపుల్ సర్ల.
1: దిస్ ఈస్ అవర్ క్లాస్.
2: ఎస్. సంతోష్, గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్.
0: మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్.
2: ఓకే, మీరు చెప్పిన రెండు సెంటెన్సెస్ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ అంటారు. ఏమంటారు చెప్పండి?
3: స్టేట్మెంట్స్.
2: వి పుట్ అ ఫుల్ స్టాప్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. కమ్ ఆన్, ప్లీజ్ రిపీట్ ఇట్.
3: వి పుట్ అ ఫుల్ స్టాప్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్.
2: ఓకే చిల్డ్రన్, నౌ లిసన్ టు దిస్ సెంటెన్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? రిపీట్ దిస్ సెంటెన్స్. సంతోష్,
0: వాట్ ఈస్ యువర్ నేమ్?
1: This sentence is a question, no uncle?
2: Yes, you are right. Give me some more examples, please.
0: Why are you late?
1: Where are you going?
2: Enough, enough. Meer cheppin questions what, why, where modalain words tho start avutunnayi kada?
1: Avun uncle, questions ante eppudu, what, who, when, where, why ఇలాంటి పదాలతోనే ప్రారంభమవుతాయా?
2: లేదమ్మా, ఒక్కోసారి క్వశ్చన్స్ యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, హ్యాస్, డూ, డస్ ఇలాంటి పదాలతో కూడా బిగిన్ అవుతాయి.
0: ఓ, ప్లీజ్ టెల్ మీ సమ్ సెంటెన్సెస్ అంకుల్.
1: షెల్ ఐ సే వన్ సెంటెన్స్?
2: వై నాట్, ట్రై ఇట్.
1: యామ్ ఐ ఎ టీచర్?
2: కరెక్ట్. సంతోష్, why don't you try one more sentence?
0: Are you hungry?
2: Correct. Questions in rasetappudu vaati chivara question mark ante prashnardhakam pettali. We should put a question mark at the end of a question. Please repeat it.
3: We should put a question mark at the end of a question.
2: Okay, intavarku manam full stop మరియు క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకున్నాము.
1: ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్ కాకుండా వేరే ఇంకేమైనా గుర్తులున్నాయా అంకుల్?
2: హౌ నైస్ యు ఆర్
0: అంకుల్. మీరు అక్కని నైస్ అంటున్నారు, నేను నైస్ బాయ్ని కాదా?
2: అది కాదురా సంతోష్, హౌ నైస్ యు ఆర్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే ఇక్కడ మనం ఆశ్చర్యాన్ని తెలియచేస్తున్నాం అన్నమాట.
1: ఇంతకీ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు?
2: హౌ నైస్ యు ఆర్, వాట్ ఎ వండర్ ఇట్ ఈస్, హౌ కోల్డ్ ఇట్ ఈస్. ఇలాంటి వాక్యాలు రాయాల్సి వచ్చినప్పుడు వాటి చివర ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ని యూజ్ చేస్తాం.
0: ఓకే అంకుల్, సో ఎ ఫుల్ స్టాప్, ఎ క్వశ్చన్ మార్క్ అండ్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్ షో ది కంప్లీషన్ ఆఫ్ ఎ సెంటెన్స్.
2: ఎగ్జాక్ట్లీ. అయితే సెంటెన్స్ మధ్యలో కాస్త ఆగాల్సి వచ్చినప్పుడు అక్కడ కామా యూజ్ చేయాలి.
1: ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంకుల్.
2: ఓకే, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, లిసన్ టు ఇట్. ఐ వెంట్ టు ద జూ ఎస్టర్డే. దేర్ ఐ సా లయన్స్, టైగర్స్, మంకీస్, స్నేక్స్ అండ్ క్రొకడైల్స్. వాట్ డిడ్ ఐ సీ ఇన్ ద జూ?
0: Lions, tigers, monkeys, snakes, crocodiles.
2: That's all. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ లయన్స్, టైగర్స్, మంకీస్, స్నేక్స్ ప్రతిసారి కాస్త ఆగుతాం కదా. రాసేటప్పుడు మాత్రం అలాంటి ప్లేసెస్లో కామా యూస్ చేయాలి.
1: That means we should write the sentence like I saw lions, comma, tigers, comma, monkeys, comma, snakes, comma, and crocodiles, full stop.
2: Well said, Sarla. Ila mana sentences chadivetappudu ekkada kaasep aapalo ekkada poorthiga aapalo telichese danni punctuation ani antam. Ee punctuation ni soochinche gurtulanu punctuation marks ani antam.
0: Oh, it's very interesting. That means a full stop, a question mark, an exclamation mark, and a comma are the punctuation marks.

0: Yes, Santosh, you're right. There are some other punctuation marks also. We shall discuss them later.
1: Okay, uncle.
0: అన్నట్లు ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ దాట్?
0: సంతోష్, రైట్ యువర్ నేమ్ హియర్.
2: ఓకే. ఎస్ ఏ ఎన్ టి ఓ ఎస్ హెచ్. ఎస్ అంకుల్, ఐ హావ్ రిటన్ ఇట్.
0: హావ్ యూ రిటన్ ఆల్ ద లెటర్స్ ఇన్ ద సేమ్ వే?
2: నో అంకుల్, ది ఫస్ట్ లెటర్ ఎస్ ఈజ్ అ క్యాపిటల్ లెటర్ హియర్.
0: ఎస్, ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అని రెండు రకాల అక్షరాలు ఉన్నాయి. ఓకే సర్ల, రైట్ హైదరాబాద్ హియర్.
1: హెచ్ వై డి ఈ ఆర్ ఏ బి ఏ డి. ఎస్ అంకుల్, ఐ హావ్ రిటన్ ఇట్.
0: ప్లీజ్ స్పెల్ ద వర్డ్ యూ హావ్ రిటన్.
1: ఇట్ ఈస్ హెచ్ వై డి ఈ ఆర్ ఏ బి A D.
0: Which is the capital letter here?
1: The first letter H is a capital letter.
2: Should we begin every word with a capital letter?
0: No, not every word. మీరు ఇందాక వ్రాసిన వర్డ్స్ ఏమిటి చెప్పండి.
2: సంతోష్,
1: హైదరాబాద్.
0: గుడ్. ఈ రెండు వర్డ్స్ కూడా ప్రత్యేకమైన పేర్లను సూచిస్తాయి కదా.
1: Yes. Santosh is a name of a particular person.
2: And Hyderabad is a name of a particular place.
0: Great. So we begin a particular name with a capital letter.
1: Capital letters ni inka ye sandarbhalalo use cheyalo kaasta cheppandi uncle.
0: Okay children. Telugu lo capital letters, small letters ane teda ledu. Kani English vraasetappudu capital letters ఎలా యూస్ చేయాలో తెలుసుకొని ప్రాక్టీస్ చేయటం ఎంతో అవసరం.
1: Yes, uncle.
0: Now, listen to me. We should use capital letters. Number one, to begin a sentence.
1: అంటే ఇందాక మీరు చెప్పారు సెంటెన్స్ చివర ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ లేదా ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుందని. దాని తర్వాత తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్ రాయాలి కదా అంకుల్?
0: Yes, Sarla. Now listen. Number 2, to begin each line of a poem. Santosh, can you read a poem or a rhyme?
2: Yes, I can. Jack and Jill went up the hill to fetch a pail of water.
0: Okay, it's enough. Sarala, please repeat the second line of the rhyme.
1: Went up the hill.
0: Good. Ikkada antaku mundu sentence కంప్లీట్ అయినా కాకున్నా కూడా డబ్ల్యూ క్యాపిటల్ లెటరే రాయాలి, తెలిసిందా?
1: నౌ టెల్ us the third use of the capital letters.
0: Number 3, to begin all proper nouns.
2: Proper nouns అంటే ఏంటి అంకుల్?
0: ఇందాక మీరు రాశారు కదా సంతోష్, హైదరాబాద్, ఇలాంటి పదాలు అంటే ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు మొదలైన వాటి పేర్లను సూచించే పదాలే ప్రాపర్ నౌన్స్. ఇలాంటి పదాలకు మొదట క్యాపిటల్ లెటర్ రాయాలి.
1: షల్ ఐ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్?
0: Yes, please.
1: రమ, లత, మేరీ, అబ్దుల్, ఢిల్లీ, బెంగళూరు, ఇండియా, ఆఫ్రికా.
0: దాట్స్ గుడ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పర్టికులర్ నేమ్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్.
2: అంకుల్, ఐ సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా క్యాపిటల్ లెటరే రాయాలి కదా?
0: వెరీ గుడ్ క్వశ్చన్. ఐ అంటే అర్థం ఏమిటి?
2: ఐ అంటే నేను అని అర్థం.
0: సో ఐ ఈజ్ నాట్ ఎ లెటర్ హియర్, ఇట్ ఈస్ అ వర్డ్. సో వీ యూస్ అ క్యాపిటల్ లెటర్ టు రైట్ ఐ. ఓకే.
1: ఓకే అంకుల్, యూ హ్యావ్ టోల్డ్ అస్ హౌ టు యూస్ అ ఫుల్ స్టాప్, అ క్వశ్చన్ మార్క్, an exclamation mark, a comma, and capital letters.
2: Thank you very much, uncle.
0: Okay, children. Bye-bye.
3: మేరంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఆంగ్లంలోని ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ మరియు

గ్రాడ్యుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనే పాఠాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడి విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. క్యాలెండర్ పేజీని జూలై 27వ తేదీకి తిప్పుతూ ఈ రోజుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాల్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. 2015 జూలై 27వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ గా ప్రసిద్ది చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భౌతికంగా దూరమయ్యారు. మన దేశ అణు ఉపగ్రహ మరియు క్షిపణి సాంకేతిక వికాసానికి పునాదులు వేయడమే కాకుండా తన నిరంతర ప్రసంగాలు రచనల ద్వారా దేశ యువతలో ఆశయాల అగ్నిశిఖలను రగిలించిన మహోన్నత శాస్త్రవేత్త మరియు నిరాడంబర నాయకుడు ఆయన.
1: ఇక 1939 జూలై 27వ తేదీన ప్రసిద్ధ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని ఆనాడు క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ పేరుతో ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని సిఆర్పీఎఫ్ గా మార్చడం జరిగింది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకి అంతర్గత ముప్పుల్ని ఎదుర్కోవడానికి అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ప్రజలకు రక్షణగా నిలవడానికి ఈ బలగాలు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమైనవి.
2: ఇకలని దేశ స్వాతంత్ర్య పోరాటంలో తన కలం గళంతో శ్రమించిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు పాత్రికేయుడు అర్ధనారీశ్వర వర్మగారి విషయానికొస్తే ఆయన 1874 జూలై 27న జన్మించారు. ఆయన నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ భావాలను ప్రచారం చేస్తూ పత్రికల ద్వారా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్య రంగంలో కవిగా రచయితగా సేవలు అందిస్తూనే పాత్రికేయ రంగాన్ని దేశ సేవకు ఒక సాధనంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి ఆయన.
1: ఇక మన భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత రాజకీయ రంగాన సేవలు అందించిన ప్రముఖ నాయకురాలు సంగం లక్ష్మీబాయి గారు 1911 జూలై 27వ తేదీన జన్మించారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సామాజిక సంస్కరణల్లో, స్త్రీ విద్య విస్తరణలో మరియు వినోబాబావే గారి భూదాన్ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న పోరాట యోధురాలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత లోక్సభ సభ్యురాలుగా ఎన్నికై నిరుపేదల సంక్షేమానికి మరియు మహిళా సాధికారతకి అపారమైన సేవలు అందించారు.
2: ఇకలని తెలుగు చలనచిత్ర రంగాన అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ ద్వారా అద్భుతమైన సాంఘిక కుటుంబ కథా చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు 1917 జూలై 27న జన్మించారు. ఆయన దొంగరాముడు, తోడికోడళ్లు, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో చిరస్మరణీయమైన క్లాసిక్ చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమలో ఒక నూతన శకానికి పునాది వేశారు. నాణ్యమైన కథలకు, నైతిక విలువలకి ప్రాధాన్యతనిస్తూ నిర్మించిన ఆయన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని దశాబ్దాల పాటు అలరించాయి.
1: ఇక భారతీయ వైద్య శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని క్రియేట్ చేసిన శస్త్రచికిత్సా నిపుణుడు డాక్టర్ రాజ్వీర్ సింగ్ యాదవ్ గారు కూడా 1937 జూలై 27వ తేదీన జన్మించారు. ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సని అత్యంత విజయవంతంగా నిర్వహించి దేశీయ వైద్య రంగానికి కొత్త ఊపిరి పోశారు. వైద్య శాస్త్రానికి ఆయన అందించిన అసమాన సేవలకి గాను భారత ప్రభుత్వం ఆయన్ని ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
2: ఇక అలానే తెలుగు నాటక రంగం మరియు వెండి తెరపై తనదైన పదునైన మాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత నటుడు ఎంవీఎస్ హర్నాథరావు గారు 1948 జూలై 27న జన్మించారు. ఆయన లేడీస్ టైలర్, ప్రతిఘటన, కర్తవ్యం వంటి

0: ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి నంది పురస్కారాలను అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా ఎన్నో విలక్షణ పాత్రలతో మెప్పించారు. సామాజిక అంశాలను, నాటకీయతను తన కలం ద్వారా పలికించి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు.
1: ఇక తెలుగు చలనచిత్ర రంగాన డైలాగ్ కింగ్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ గారు కూడా 1960 జూలై 27వ తేదీని జన్మించారు. ఆయన తన గంభీరమైన కంఠస్వరంతో డబ్బింగ్ కళాకారుడుగా వేలాది చిత్రాలకు ప్రాణం పోయడమే కాకుండా పోలీస్ స్టోరీ చిత్రంతో కథానాయకుడిగా మారి సరికొత్త రికార్డులు సృష్టించారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టీవీ వ్యాఖ్యాతగా విభిన్న రంగాల్లో తన అద్భుత ప్రతిభను చాటుకుంటూ దశాబ్దాలుగా అలరిస్తూ ఉన్నారు.
0: ఇక అలానే దక్షిణ భారత చలనచిత్ర సంగీత లోకాన చిన్న కుయిల్గా పిలువబడే ప్రముఖ నేపథ్య గాయని కెఎస్ చిత్ర గారు 1963 జూలై 27న జన్మించారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి అనేక భాషల్లో వేలాది మధురమైన గీతాలను ఆలపించి కోట్లాది మంది సంగీతాభిమానుల మనస్సులను గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో 6 సార్లు ఉత్తమ గాయనిగా స్వర్ణ కమలాలు అందుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించబడిన అఖండ సంగీతమూర్తి ఆమె.
1: ఇక 1980-90 దశకంలో తెలుగు, తమిళ, వెండి తెరపై తనదైన అందం అభినయంతో ఆకట్టుకున్న కథానాయిక రజనీ గారు 1965 జూలై 27న జన్మించారు. ఆమె నాటి అగ్ర కథానాయకుల సరసన మజ్ను, సీతారామ కళ్యాణం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. కమర్షియల్ చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఆనాటి సినీ అభిమానుల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
0: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలకు భావోద్వేగమైన కథనానికి చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి గారు 1979 జూలై 27న జన్మించారు. ఆయన మున్నా, బృందావనం, ఊపిరి, మహర్షి వంటి పవర్ఫుల్ మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. నటీనటుల నుండి ఉత్తమ నటనను రాబట్టుకుంటూ కమర్షియల్ హంగులతో వైవిధ్యమైన చిత్రాలను అందిస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన.
1: ఇక భారతీయ చలనచిత్ర రంగాన మోడల్ గా ప్రస్థానం ప్రారంభించి తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్ 1990 జూలై 27న జన్మించారు. ఆమె తెలుగులో నేనొక్కడనే చిత్రంతో వెండి తెరకు పరిచయమై హిందీలో మీమీ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకున్నారు. తన అందం, అభినయం మరియు విలక్షణమైన పాత్రల ఎంపికతో ప్రస్తుత బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తూ ఉన్నారు.
0: ఇకలని సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యం కలిగిన మహోపాధ్యాయుడు, జ్యోతిష శాస్త్రవేత్త అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి గారు 1936 జూలై 27న భౌతికంగా దూరమయ్యారు. ఆయన మంత్రశాస్త్రం, జ్యోతిష్యం మరియు వేదాంత గ్రంథాలపై అద్భుతమైన పరిశోధనలు చేసి కావ్యకంఠ గణపతి మునిగా పూజలందుకుంటూ ఆధ్యాత్మిక లోకానికి దిశానిర్దేశం చేసిన అఖండ పండితులు. రమణ మహర్షి గారి ప్రధాన శిష్యుల్లో ఒకరిగా ఉంటూ శ్రీవిద్య, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ఆయన.
1: ఇక భారత స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు పిఏ థాను పిళ్ళై గారు 1970 జూలై 27న భౌతికంగా దూరమయ్యారు. ఆయన తిరువాన్కూర్ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరువాన్కూర్, కొశ్చిన్ రాష్ట్రానికి మరియు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రముఖ ప్రజానాయకుడు. పంజాబ్ మరియు ఏపీ రాష్ట్రాలకు గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాహితమే పరమావధిగా రాజకీయాల్లో నిరాడంబరతకి నిదర్శనగా నిలిచారు. పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాహితమే పరమావధిగా రాజకీయాల్లో నిరాడంబరతకి నిదర్శనంగా నిలిచారు. లిజనర్స్, జూలై 27వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది ప్రముఖుల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపించేసొద్దామమ్మా.
0: తప్పకుండా లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకాల

0: ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటేనమ్మా, ఒక విధంగా ఆందోళన కలిగిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన సమాజంలో నిజంగా చాలా ఆందోళన కలిగిస్తున్న, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భిక్షాటన వెనుక దందాలు అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా?
0: తప్పకుండా.
4: సో ఆ టాపిక్లోకి వెళ్తే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, గుళ్ళ దగ్గర చిన్న పిల్లల్ని, పసిపాపల్ని పట్టుకుని అడుక్కునే వాళ్ళని చూసి జాలితో మనం ఇచ్చే ఆ చిల్లర డబ్బులు వాళ్ళ ఆకలిని తీర్చడం లేదని, అదొక పెద్ద నేర సామ్రాజ్యానికి పెట్టుబడిగా మారుతోందని మనం గుర్తించాలి. మన దయాగుణమే ఈ భిక్షాటన మాఫియాకి, అక్రమ దందాలకి ఆయువు పట్టుగా మారుతోంది. తెలుసా నీకు ఇది?
0: అవునన్నయ్య. మరి అడుక్కునే చిన్నపిల్లల్ని, అమాయకుల్ని కిడ్నాప్ చేసి వారి చేత బలవంతంగా భిక్షాటన చేయించే ముఠాలు వెనుక వండి నడిపిస్తున్నాయి. మనం ఇచ్చే 100-50 రూపాయల డబ్బులు నేరుగా ఆ పిల్లల కడుపు నింపడం లేదు, ఆ మాఫియా ముఠాల చేతుల్లోకి వెళ్తున్నాయి. రూపాయి చేతికిస్తే ఆ దందా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే సహాయం రూపం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
4: అందుకే ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనిపిస్తే చేతికి రూపాయి డబ్బులు ఇవ్వడం కంటే వాళ్ళకి వేడివేడిగా ఏదన్నా కొని ఆకలి తీర్చి అన్నం పెట్టడం కానీ, లేకపోతే తాగడానికి నీళ్ళు ఇవ్వడం కానీ చేయడం ఎంతో శ్రేయస్కరం. అన్నం పెడితే కడుపు నిండుతుంది, అంతేగాని ఏ దందా నిర్వాహకుడికి ఆహారంతో వ్యాపారం చేసే అవకాశం ఉండదు. ఆకలితో ఉన్నవాళ్ళకి ఆ క్షణానికి ఆహారం అందించడమే నిజమైన మానవత్వం.
0: అవునన్నయ్య. మరి ఆహారంతో పాటు ముఖ్యంగా అడుక్కునే పిల్లలకి కావలసింది డబ్బులు కాదు, అక్షరం, విద్య. వారికి ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల సమాచారాన్ని అందించి అక్కడ చేర్పించే ప్రయత్నం చేయాలి. చదువు ఒక్కటే ఆ పిల్లల భవిష్యత్తును మార్చి వారిని ఈ భిక్షాటన బానిసత్వం నుంచి శాశ్వతంగా బయటపడేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన దృక్పథాన్ని అలవర్చుకోవాలి. డబ్బులిచ్చి అభాగ్యులను భిక్షాటంలోనే ఉంచే కంటే అన్నం పెట్టి కడుపు నింపి విద్యను అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడమే మన సమాజానికి చేసే నిజమైన సేవ. ప్రతి ఒక్కరూ ఈ మార్పును తమ నుంచి ప్రారంభించాలి.
4: కరెక్ట్ అమ్మా. జనం రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర, నడి రోడ్డుపై ఒక చిన్న పల్చటి గుడ్డపరిచి దానిమీద నెలలు నిండని పసిపాపని ఆ తీవ్రమైన మండుటెండలో పడుకోబెట్టి అడుక్కునే దారుణం కళ్లార చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. ఆ పసికందుల ఆక్రందనలు వారి బాధని స్వార్థానికి వాడుకుంటూ జనం నుంచి సానుభూతిని పిండుకోవడానికి ఈ మాఫియా ముఠాలు చేసేంత దిగజారుడు పని ఇంకొకటి ఉండదు కదా?
0: అవునన్నయ్య. మనకి 4 అడుగులు ఎండలో నడిస్తేనే తట్టుకోలేక ప్రాణం విలువల్లాడిపోతూ ఉంటుంది. అలాంటిది ఆ పసిపాపల చర్మం ఆ తీవ్రమైన వేడికి ఎంతలా కాలిపోతుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ పసిపిల్లలు ఏడవకుండా రోజంతా నిద్రపోవడానికే వారి చిన్న శరీరాలకు హానికరమైన నిద్ర మాత్రలు, మత్తు పదార్థాలు ఇస్తుంటారని వింటుంటే మానవత్వమే సిగ్గుతో తలదించుకుంటోంది. ఇది కేవలం భిక్షాటన కాదు, ఒక అభాగ్యమైన చిన్నారిపై జరుగుతున్న దారుణమైన హింస.
4: నిజమమ్మా, ఇది ఎంతో బాధాకరం. మనం ఆ నడి రోడ్డు మీద నలిగిపోతున్న పసిపాపలను చూసి అయ్యో పాపం అని జాలిపడి ఇచ్చే ఆ 10-20 రూపాయలు చిల్లర డబ్బులే ఈ రాబందుల ముఠాలకి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. మనం ఆ డబ్బులు ఇవ్వడం ఆపనంత వరకు ఆ పసిపిల్లల శరీరాన్ని, వారి నరకాన్ని ఒక వ్యాపార సరుకులా మార్చుకునే ఈ ముఠాలు పెరుగుతూనే ఉంటాయి. చట్టాలు ఉన్నప్పటికీ మన వైపు నుంచి వచ్చే ఈ సానుభూతే వారి అతిపెద్ద మూలధనంగా మారుతోంది.
0: మరి ఇలాంటి హృదయ విదారకమైన దృశ్యాలు మనకి రోడ్డుపై కనిపించినప్పుడు డబ్బులు ఇసేసి మన దారి మనం చూసుకోవడం పరిష్కారం కానీ కాదు. తక్షణమే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 లేదా 112 ఈ నెంబర్కి ఫోన్ చేయండి.

0: సమాచారం అందించడం లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మన ప్రాథమిక బాధ్యత. ఆ చిన్న ప్రాణాలను ఆ నరకం నుంచి కాపాడటానికి మన వంతుగా ఇచ్చే ఆ ఒక చిన్న సమాచారమే ఆ పసిపిల్లల జీవితానికి నిజమైన రక్షణ కవచం అవుతుంది.
1: నిశ్శబ్దంగా చూస్తూ వెళ్లిపోవడం కూడా ఆ నేరంలో భాగస్వామ్యం వహించడమే అవుతుందమ్మా. మన సమాజంలో ప్రతి పసికందుకి సురక్షితమైన బాల్యాన్ని, ఎండ తగలని నీడని అందించే వరకు మన అందరి ఈ సామాజిక పోరాటం అస్సలు ఆగకూడదు. పసిపిల్లల కన్నీళ్లని వ్యాపారంగా మార్చే ఈ అక్రమ దందాల్ని మనం అందరం అరికట్టాలి. చట్టపరమైన సాయంతో ఆ చిన్నారుల భవిష్యత్తుని కాపాడుకోవాలి.
0: అవునన్నయ్య, మరి మన చుట్టూ జరుగుతున్న భిక్షాటన దందాల్లో మనం గుర్తించాల్సిన మరొక వినూత్నమైన నమ్మక ద్రోహమైన కోణం గురించి చెప్పుకోవాలి. మరి కొంతమంది ఆడ మగ భార్య భర్తల్లో నటిస్తూ ఒక చంటి పిల్లాన్ని భుజాన్ని వేసుకుని చేతుల్లో ఏవో మెడికల్ రిపోర్ట్లు పట్టుకుని నడి రోడ్డుపై జనాన్ని ఆపుతూ ఉంటారు. మా పాపకి లేదా బాబుకి చాలా సీరియస్ గా ఉంది, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాలి, ఆపరేషన్కి లేదా మందులకి డబ్బులు కావాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగే దారుణమైన దృశ్యాలు ఈ రోజుల్లో నగరాల్లో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం.
1: కరెక్ట్ అమ్మా, ఆ నకిలీ మెడికల్ రిపోర్ట్లు, ఆసుపత్రి కాగితాలు చూసి, చేతిలో ఉన్న పసిపాపం చూసి ఎంతటి వారికైనా సరే గుండె ద్రవించిపోతుంది. పాపం ఆపదలో ఉన్నారు కదా అని జాలిపడి మన జేబుల్లోంచి వందలు వేలు తీసి వారి చేతుల్లో పెడతాం. కానీ తీరా చూస్తే ఆ కాగితాలు నకిలీవి. ఆ పిల్లాడు వారి సొంత బిడ్డ కానే కాదు, కేవలం జనం దగ్గర డబ్బులు గుంజడానికి వారు ఆడించే ఒక పెద్ద డ్రామా అని తేలుతుంది. ప్రజల కరుణని దయాగుణాన్ని ఇలా వ్యాపారంగా మార్చుకోవడం నిజంగా సమాజానికి ఒక తీవ్రమైన చేటు.
0: అవును, మరి అత్యవసర ఆసుపత్రి ఖర్చుల పేరు చెప్పి ఆడే ఈ నాటకాల వల్ల నిజంగా ఆపదలు ఉండి నిజమైన వైద్య సహాయం కావలసిన అభాక్యులకు పెద్ద అన్యాయం జరుగుతోంది. ఇటువంటి మోసాలను చూసి జనం నమ్మకం కోల్పోయి రేపు నిజంగా ఆసుపత్రి అత్యవసరంలో ఉన్న ఎవరికైనా సాయం చేయాలన్నా సందేహించే పరిస్థితి వస్తోంది. మరి ఈ దగాకోరుల స్వార్థం వల్ల నిజమైన బాధితుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
1: అందుకే ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం గుడ్డిగా డబ్బులు చేతికి ఇవ్వకూడదు. నిజంగా వారు ఆపదలో ఉన్నారని అనిపిస్తే నేరుగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పించడమో లేదంటే డాక్టర్లతో మాట్లాడించడమో చేయాలి. ఒకవేళ అది నకిలీ అని అనుమానం వస్తే తక్షణమే 100కి ఫోన్ చేసి పోలీసులకి సమాచారం అందించాలి. డబ్బులకి బదులు ప్రత్యక్ష సాయం చేస్తామంటే ఆ నాటకాలు ఆడేవారు అక్కడికక్కడే కాళ్లు పట్టుకుని పారిపోతారు.
0: మానవత్వం చూపించడం మంచిదే, కానీ అది మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా విచక్షణతో వ్యవహరించడం అంతకంటే ముఖ్యం. మన బాధ్యతాయుతమైన ప్రవర్తన ఇలాంటి నకిలీ ఆసుపత్రి ముఠాల ఆట కట్టించగలదు. రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే కాకుండా మనం ప్రయాణించే రైళ్లలో కూడా ఈ భిక్షాటన దందా ఎంత విపరీతంగా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. రైలు కంపార్ట్మెంట్లోకి చిన్న చిన్న పిల్లలు ఒక పాత బట్ట ముక్క లేదా పేపర్ చేతుల్లో పట్టుకుని మరి సీట్ల కింద కాళ్ల కింద ఊడ్చుకుంటూ వెళ్లి ప్రయాణికుల్ని డబ్బులు అడుగుతుంటారు. మరి బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన ఆ చిన్నారి చేతులు ప్రయాణికులు పడేసిన చెత్తను శుభ్రం చేస్తూ బిచ్చం ఎత్తుకోవడం చూస్తుంటే గుండె వెలవెలలాడిపోతుందనుకో.
1: అవునమ్మా, ఆ చిన్న పిల్లల మురికి బట్టలు ఆకలి చూపులు చూసి ప్రయాణికులు జాలితో రూపాయి 2 రూపాయలు వారి చేతుల్లో వేస్తూ ఉంటారు. కానీ ఆ చురుకైన వయసులో ఆటపాటలతో ఎదగాల్సిన ఆ పిల్లల్ని రైలు కంపార్ట్మెంట్లోకి తోసి వారితో అలా చెత్త ఊడ్పించి డబ్బులు గుంజేది వెనుకున్న నిర్దయ కలిగిన ముఠాలే. ఆ చిన్న వయసులోనే వారికి చదువు దూరమై ఈ భిక్షాటనకి చెడు అలవాట్లకి బానిసలుగా మారి వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టబడుతోంది.
0: అంతటి వేగంగా వెళ్లే రైళ్లలో ఒక కంపార్ట్మెంట్ నుంచి మరో కంపార్ట్మెంట్ కు కదులుతున్నప్పుడు మరి ప్రమాదవశాత్తు కింద పడిపోతే ఆ పసిపాపల ప్రాణాలకే ముప్పుంది. మరి జాలితో మనం ఇచ్చే ఆ చిన్న చిన్న నాణాలు వారికొక శాశ్వతమైన భిక్షాటన అలవాటుగా మారి వారిని బడికి పోకుండా ప్రతిబంధకంగా మారుతున్నాయి. రైల్వే శాఖ మరియు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మన ప్రయాణికుల వైపు నుంచి ఆలోచన మారనంత వరకు ఈ సమస్యకు ముగింపనేదే ఉండదు.
1: ఇలాంటి పిల్లలు రైల్లో కనిపించినప్పుడు ప్రయాణికులు చిల్లర డబ్బులు ఇవ్వడం పూర్తిగా ఆపేయాలి. తక్షణమే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి లేదంటే 1095 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి లేదంటే రైల్ మదద్ యాప్ ద్వారా సమాచారం అందించాలి. అధికారులు ఆ పిల్లల్ని స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వారికి సరైన పునరావాసం, ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకుంటారు. అదే ఆ పిల్లల జీవితానికి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి. మన ప్రయాణంలో కొద్దిగా సమయం కేటాయించి సరైన అధికారులకు సమాచారం ఇస్తే ఒక చిన్నారి చేతిలోని ఆ ఊడ్చే బట్ట స్థానంలో పుస్తకం వస్తుంది. సమాజంలో మార్పు అనే

0: భక్తుల భక్తిని ఉదారతని ఈ భిక్షాటన మాఫియా చాలా చాకచక్యంగా తమ స్వార్థానికి వాడుకుంటోంది. ఆలయాల ప్రాంగణాల్లో ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవలసిన భక్తుల్ని చుట్టుముట్టి బట్టలు పట్టుకుని లాగుతూ ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ప్రతి పండగ సందర్భంలోనూ చూస్తూనే ఉన్నాం.
1: నిజంగా అన్నయ్య, మరి అబాక్యులు అయిన వారికి సాయం చేయడం తప్పని నేను అన్ను. కానీ గుళ్ల దగ్గర తిష్టి వేసే వాళ్ళు 180% మంది సూత్రధారుల చేతుల్లో పావులుగా మారిన వారే. భక్తులిచ్చే నాణాలు, నోట్లు చివరికి ఆ నిర్దయ కలిగిన నిర్వాహకుల జేబుల్లోకు లేక మద్యపానం ఇతర వ్యసనాలకు దుర్వినియోగం అవుతున్నాయి. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాలు ఇలా అక్రమ దందాలకు కేంద్రాలుగా మారడం నిజంగా విచారకరం.
0: సో లిజనర్స్, ఈరోజు మనం భిక్షాటన వెనుక ఉన్న దందాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట వినేసొద్దాం.

0: ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in లో.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. నువ్వు ఇందాక చాలా కరెక్ట్గా చెప్పావమ్మా, అందుకే పండుగల సమయంలో గుళ్ళకి వెళ్లే భక్తులు తమ దాన ధర్మాల పద్ధతిని మార్చుకోవాలి. గుడి గుమ్మం దగ్గర కూర్చున్న వారి చేతుల్లో డబ్బులు విసిరేయడానికి బదులు ఆలయ అధికారులు నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్ట్లకి విరాళాలు ఇవ్వడం, లేదంటే ఆకలితో ఉన్నవారికి నేరుగా ఆహారం కానీ పళ్ళు పంచడం ఎంతో ఉత్తమం. అలాగే దేవాలయ ట్రస్టులు, పోలీసులు కూడా పండగల వేళ ఈ భిక్షాటన ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఆలయ పవిత్రతని కాపాడాలి. మన భక్తి దానగుణం అనేది ఒక నేర సామ్రాజ్యానికి ఇంధనంగా మారకూడదు, నిజమైన ఆకలిని తీర్చే అన్నదానంగా మారాలి. భక్తులందరూ ఈ విచక్షణ జ్ఞానాన్ని పాటించినప్పుడే పుణ్యక్షేత్రాల వద్ద ఈ దందాలకి అడ్డుకట్ట పడుతుంది.
1: మరి గుళ్ళు గోపురాల దగ్గర జరిగే ఈ భిక్షాటన దంతాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మరి నాకు దశాబ్దం కిందట వచ్చిన నేను దేవుణ్ణి సినిమా గుర్తుకొస్తోంది. మరి ఆ సినిమాలు ఈ భిక్షాటన ముఠాలు వెనకుండి నడిపించే దందాల్ని, ఆ చిన్నపిల్లల్ని అంధులుగా వికలాంగులుగా మార్చి అడుక్కోవడానికి ఉపయోగించే భయంకరమైన కోణాన్ని ఎంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరి గుండె ఉలిక్కి పడుతుందనుకో.
0: కరెక్ట్ అమ్మా, నేను దేవుణ్ణి సినిమాలో ఆ పిల్లలు పడే వేదన, ఆ అక్రమ ముఠాలు యజమానులు వారిని చిత్రహింసలకి గురి చేస్తూ రోజువారీ కలెక్షన్లు వసూలు చేసే విధానం చూస్తే నిజ జీవితంలో మన కళ్ల ముందు నడి రోడ్డుపై కనిపించే అడుక్కునే పిల్లల వెనుక ఎంతటి నరకం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సినిమాల్లో చూపించిన దృశ్యాలు కేవలం సినిమా కల్పన మాత్రమే కాదు, మన సమాజంలో రాత్రి వేళ్లలో రహస్య ప్రాంతాల్లో జరుగుతున్న చేదు నిజాలకి నిలువుటద్దం.
1: ఇక అలానే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం వేసే ప్రతి రూపాయి ఆ పసిపిల్లల ప్రాణాలు కాపాడటం లేదు, ఆ ముఠా నాయకుడి ఖజానాను నింపుతోంది అని. నిజంగా మనం రోడ్డు మీద జాలితో ఇచ్చే ఆ నాణాలు ఆ పిల్లలను ఆ నరకం నుంచి విడుదల చెయ్యకపోగా

0: వారిని ఆ బానిసత్వంలోని శాశ్వతంగా బంధించి ఉంచడానికి మనం ఇచ్చే ముడి సరుకుగా మారుతున్నాయి. కళ అనేది సమాజానికి కొనువిప్పు కలిగించాలి అంటారు. మరి ఆ సినిమా సరిగ్గా ఆ పనే చేసింది.
1: కరెక్ట్ అమ్మా, అలాంటి సినిమాలు చూసిన తర్వాతైనా మనలో సామాజిక స్పృహ పెరగాలి. రోడ్డు మీద అడుక్కునే పిల్లలు కనిపిస్తే అయ్యో అని జాలిపడి 5-10 రూపాయలు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా వారి వెనకున్న భయంకరమైన దందాన్ని అంతమొందించేలా చట్టపరంగా స్పందించాలి. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి అధికారులకు సమాచారం అందించినప్పుడే ఆ నేను దేవుణ్ణి సినిమాలో చూపించినటువంటి అభాగ్యుల జీవితాల్లో నిజమైన వెలుగులు వస్తాయి.
0: మరి సినిమాలిచ్చే సందేశాన్ని కేవలం వినోదంగా వదిలేకుండా మన నిజ జీవితాల్లో ఆచరణలో పెట్టడమే మనం ఆ కళకు సమాజానికి ఇచ్చే నిజమైన గౌరవం. మరి భిక్షాటన రహిత శోకరహిత సమాజాన్ని నిర్మించడానికి మనందరం నడుం బిగించాలి. సినిమా చూపించిన కఠోర సత్యాన్ని గ్రహిద్దాం. పసిపిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఈ భిక్షాటన ముఠాల ఆటను కట్టిద్దాం.
1: ఇక ధనుష్ నాగార్జున కలిసి నటించిన కుబేరా సినిమా గురించి ఆలోచిస్తే నిజంగా అమ్మో, ఈ లోకంలో ఇన్ని వింతలు ఇంత పెద్ద స్కామ్లు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం కలగక మానదమ్మా. ఆ సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల భిక్షాటన వెనుక ఉన్న మరొక మైండ్ బ్లోయింగ్ కార్పొరేట్ కోణాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అడుక్కునే వాళ్ల ముసుగులు 100 కోట్ల 1000 కోట్ల నల్లధనాన్ని ఎలా చేతులు మార్చొచ్చో చూపిస్తే ప్రేక్షకులంతా కళ్ళు తేలేశారు.
0: అవునన్నయ్య, మరి మనం అందరం రోడ్ల మీద చిరిగిపోయిన బట్టలతో తిరిగే వాళ్ళని చూసి పాపం వీళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు, బతుకు తెరవలేక అడుక్కుంటున్నారు అని జాలిపడతాం. కానీ ఆ కుబేరా సినిమాలో చూపించినట్లుగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదన్ని హవాలా దందాలను దాచడానికి ఈ అక్షరాస్యత లేని బిచ్చగాళ్ల పేర్లని ఫ్రంట్ మెన్లుగా అకౌంట్లుగా వాడుకుంటారని సత్యం చూసినప్పుడు మనం మతిపోతుందనుకో. బిచ్చగాడి రూపంలో తిరిగే ఒక వ్యక్తి వెనుక కోట్ల రూపాయల అక్రమ నెట్వర్క్ నడుస్తోందంటే లోకంలో మోసాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతుంది.
1: అవునమ్మా, ఆ సినిమాలో ధనుష్ ఒక సాదాసీదా బిచ్చగాడుగా అద్భుతమైన నటన కనబర్చారు. రోడ్డు మీద కనిపించే ప్రతి బిచ్చగాడు పేదవాడు కాకపోవచ్చు, ఆ ముసుగు వెనుక నల్లధనం దాచే శత కోటీశ్వరులు, కళ్ళబొల్లి నాటకాలు ఉండొచ్చు. లేదంటే అమాయక బిచ్చగాళ్లని బలి పశువులుగా మార్చే పెద్ద స్కాములు ఉండొచ్చు అని ఆ సినిమా చాలా స్పష్టంగా హెచ్చరించింది. నిజానికి మన దేశంలో కూడా కొన్ని చోట్ల భిక్షాటన చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులు సొంత ఇళ్లు కూడబెట్టిన నకిలీ కోటీశ్వర బిచ్చగాళ్ల వార్తలు మనం తరచూ పేపర్లో చూస్తూనే ఉన్నాం.
0: అవును, మరి నేను దేవుణ్ణి సినిమా చిన్నపిల్లలను హింసించి అడుక్కునే బాధితుల కోణాన్ని చూపిస్తే, కుబేరా సినిమా ఏకంగా వ్యవస్థను, డబ్బును శాసించే కార్పొరేట్ స్కామ్ల వెనుక భిక్షాటన ఎలా ఒక ఆయుధంగా మారుతుందో కళ్ళకు కట్టింది. అందుకే బయటకు కనిపించే రూపాయలను చూసి గుడ్డిగా నమ్మేయడం, జాలిపడటం సరైంది కాదు. రూపాయి వెనుక ఉన్న అసలు రంగులను గుర్తించే విచక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి. సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజంలో మనకు తెలియని చీకటి కోణాలని, పెద్ద పెద్ద స్కామ్లని వెలుగులోకి తెచ్చే గొప్ప కొనువిప్పులు.
1: అవునమ్మా, అసలు ఈ భిక్షాటన్ని ఆయుధంగా చేసుకుని ఇన్ని దందాలు ఎందుకు జరుగుతున్నాయి? అభం శుభం తెలియని పసిపిల్లల్ని ఇలా ముష్టివాళ్లుగా ఎలా మార్చగలుగుతున్నారు? సమాజంలో మార్పు రావాలంటే మనమేం చేయాలి? జనాల్లో చైతన్యం ఎలా కలిగించాలి అనే సందేహం ప్రతి ఒక్కరి గుండెల్లో రగులుతున్న ప్రశ్నే. అసలు ఈ అక్రమ సామ్రాజ్యం నిలబడ్డానికి ప్రధాన కారణం మనలో ఉండే గుడ్డి సానుభూతి, అదేవిధంగా వ్యవస్థలో ఉన్న సడలింపులు.
0: మరి ముఠాలు భిక్షాటన్ను ఒక వ్యాపారంగా ఎంచుకోవడానికి కారణం ఇందులో ఎలాంటి పెట్టుబడి లేదు, ఆదాయపు పన్నులుండవు, దొరికిపోయినా పెద్దగా కఠినమైన శిక్షలు పడవని ధీమా. ఇక పసిపిల్లల్ని అడుక్కునేవారిగా మార్చడానికి వారు ఎంతటి నిర్దయకైనా ఉడిగడతారు. కిడ్నాప్ చేసిన పిల్లల రూపాల్ని మార్చేయడం, వారికి ఆకలి వేయకుండా నిరంతరం నిద్రపోయేలా మత్తుమందులు ఇవ్వడం, లేదా భయపెట్టి బానిసలుగా మార్చుకోవడం చేస్తూ ఉంటారు. మన వైపు నుంచి ఇచ్చే రూపాయి వారి కడుపు నింపడం లేదు. ఈ దందాల యజమానులకు లాభాలు తెచ్చిపెడుతోంది.
1: మరి దుస్థితి మారాలంటే, సమాజంలో విప్లవాత్మకమైన మార్పు రావాలంటే మనం ప్రాథమికంగా 3 ముఖ్యమైన అడుగులు వేయాలి. దాంట్లో మొదటిది ఏంటి అంటే, డబ్బు రూపంలో ఇచ్చే దానాన్ని పూర్తిగా ఆపేయాలి. రోడ్డు మీద ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి కూడా చేతికివ్వకూడదు. ఆకలితో ఉంటే ఆహారం కొనివ్వాలి, లేదంటే నీళ్ళివ్వాలి. మన డబ్బు ఇవ్వడం ఆపేసిన రోజున ఈ వ్యాపారంలో లాభాలు తగ్గిపోయి దందాలు వాటంతట అవే మూతపడతాయి.
0: ఇక రెండవది, మరి నిర్భయంగా అధికారులకు సమాచారం అందించడం. మరి ఎక్కడైనా పసిపిల్లలతో, నకిలీ ఆసుపత్రి కాగితాలతో లేదా రైళ్లలో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నట్లు అనుమానం వస్తే తక్షణమే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అలానే ఉచిత హెల్ప్

0: 112 లేదా రైల్వే హెల్ప్ లైన్ 139 ఈ నెంబర్లకి ఫోన్ చేయాలి. మనం ఇచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ ఆ చిన్నారి జీవితాన్ని ఆ నరకం నుంచి రక్షించి బడిబాట పట్టిస్తుంది. చూసి చూడనట్లు వెళ్లిపోవడం కూడా ఆ నేరానికి సహకరించడమే అవుతుంది.
1: కరెక్ట్ అమ్మా. ఇక మూడవది చాలా కీలకమైంది, ప్రజా చైతన్యం. అదే విధంగా సామాజిక అవగాహన చాలా ముఖ్యం. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద భిక్షాటనకి డబ్బు ఇవ్వకండి, ఆహారం లేదా విద్యను అందించండి అని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రతి వీధిలో, పాఠశాలల్లో పిల్లల్ని రక్షించే చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ఉచిత విద్యని అందించే ప్రభుత్వ పథకాల్ని, బాలల హక్కుల్ని ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి.
0: భక్తి పేరిట, జాలి పేరిట చేసే ఈ సమాజ రుగ్మతను అంతమొందించే శక్తి మన చేతుల్లోనే ఉంది. విచక్షణతో కూడిన మన చిన్న అడుగు వేలాది పసికందుల జీవితాల్లో, సమాజంలో ఎంతటి గొప్ప వెలుగులను నింపుతుందో కదా. నడి రోడ్డుపై మండుటెండలు, తారు రోడ్డుపై పరిచిన గుడ్డ ముక్కపై నిద్రపోతున్న పసికందులు, పాత బట్టతో రైల్ కంపార్ట్మెంట్లలో చెత్త ఒడుస్తూ ప్రయాణికుల కాళ్ల దగ్గర నిలబడి చిన్న చిన్న పిల్లలు, మెడికల్ రిపోర్టుల పేరుతో అమాయకుల జాలిని ఆసరాగా చేసుకుని నకిలీ నాటకాలు, పండుగల వేళ గుళ్ల ముందర సాగే భిక్షాటన దంతాలు, నేను దేవుణ్ణి కుబేరా సినిమాల్లో చూసినట్లుగా వీటన్నింటి వెనుక ఉన్న భయంకరమైన రాబందుల ముఠాలు, ఇవన్నీ చూస్తూ కూడా మనం జాలితో దానం, ఆ 5-10 రూపాయల నాణాలు ఆ పిల్లల నరకాన్ని మరింత పొడిగిస్తున్నాయని తెలుసుకుంటే మనస్సాక్షి నిలదీస్తూ ఉంటుంది.
1: కరెక్ట్ అమ్మా. సమాజంలో ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం గుడ్డిగా ఇచ్చే ఆ చిల్లర డబ్బులు దానం కానే కాదు, అదొక అభాగ్యుడి బానిసత్వానికి మనం కడుతున్న నెలసరి వాయిదా. మన జాలి, మన దయాగుణం ఒక నేర సామ్రాజ్యానికి ఇంధనంగా మారకూడదు. ఆ పసిపాపలు కోరుకుంటున్నది మన జేబులోని రూపాయి కాదు, వారి చిన్న చేతుల్లో ఉండాల్సిన పుస్తకం, వారి ఒంటికి దక్కాల్సిన నీడ, వారికంటూ ఒక సురక్షితమైన భవిష్యత్తు.
0: మరిప్పటికైనా మన ఆలోచన ధోరణి మారాలి. భిక్షాటనకు డబ్బు రూపంలో స్వస్తి పలికి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడదాం, బాధితులకు విద్యను అందిద్దాం. ఎక్కడైనా పసిపిల్లలతో అక్రమంగా భిక్షాటన చేయిస్తున్నట్లు కనిపిస్తే తక్షణమే 1098 112 139 ఈ నెంబర్లకి సమాచారం అందించి వారిని ఆ బానిసత్వ సంకెళ్ల నుంచి కాపాడదాం. మన సమాజం మన బాధ్యత. ప్రతి చిన్నారికి నవ్వులతో కూడిన బాల్యాన్ని అందించినప్పుడే మన సంస్కృతికి, మానవత్వానికి నిజమైన సార్థకత. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి భిక్షాటన వెనుక సాగుతున్న దందాల గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ దాని పేరే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: చిగుళ్ల సమస్యతో బాధపడేవారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.

0: నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
5: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
4: మరి కరెంటు బిల్లుకు
5: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
4: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
5: సరే.
0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో భయం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు మండే సోమవారం కదా, మరి సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి శివుడికి సంబంధించి ఒక చక్కని స్టోరీ తెలుసుకుందాం. మరి ఏ పాపాన్నైనా భగవంతుడు శివుడు క్షమిస్తాడా? మరి చంచుల కదా ఈ ప్రశ్నకు ప్రతి శివభక్తుడు తప్పక తెలుసుకోవలసిన అద్భుతమైన సమాధానం అందిస్తుందన్నమాట. మరొక నగరంలో బిందుగుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడట. మరి జన్మత బ్రాహ్మణుడైనప్పటికీ మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి అధర్మాలతో పూర్తిగా మునిగిపోయాడు. మరి అతని భార్య చంచుల మొదట పతివ్రత, ధర్మనిష్ట, సద్గుణ సంపన్నురాలు. కానీ భర్త దుష్

ప్రవర్తన ప్రభావంతో ఆమె కూడా క్రమంగా పాప మార్గంలోకి జారిపోయింది. మరి చివరికి వారిద్దరూ కూడా ధర్మం, మర్యాద, సదాచారాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. కాలక్రమేణా బిందుకుడు మరణించాడు. మరి తన ఘోర పాపాల ఫలితంగా మొదట భయంకరమైన యాతనలు అనుభవించి తరువాత వింధ్యాచల అరణ్యంలో పిశాచ రూపాన్ని పొందాడు. ఇక చంచుల జీవించి ఉన్నప్పటికీ ఆమె మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. ఒకప్పుడు సుఖంగా భావించిన పాపాలే ఇప్పుడు ఆమె అంతరాత్మను దహించసాగాయి. తన జీవితానికి ఇక విముక్తి లేదు అని చెప్పి ఆమె భావించింది. ఒక శుభ సమయంలో ఆమె గోకర్ణ క్షేత్రం చేరుకుంది. అక్కడ భగవాన్ శివాలయంలో ఒక పండిత బ్రాహ్మణుడు భక్తులకు శివపురాణం ప్రవచనం చేస్తున్నాడు. మరి ప్రవచనంలో ఆయన ఇలా అంటున్నారు, నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుడు శివుడు ఆ శరణు ఆశ్రయించిన వారికి మోక్షద్వారం ఎప్పటికీ మూసుకుపోదు అని. అంటే నిజమైన పశ్చాత్తాపంతో ఆ పరమశివుణ్ణి యొక్క శరణు ఆశ్రయించిన వారికి మోక్షద్వారం ఎప్పటికీ మూసుకుపోదు అని. మరి మాటలు వినగానే చంచుల హృదయం కదిలిపోయింది. తన జీవితంలోని ప్రతి పాపం ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. పశ్చాత్తాపంతో ఆమె కన్నీళ్లు ఆగలేదు. మరి ప్రవచనం ముగిసిన వెంటనే ఆమె ఏడుస్తూ ఆ బ్రాహ్మణుని పాదాలపై పడిపోయి ఇలా అడిగింది, మరి గురుదేవా, నేను ఎన్నో పాపాలు చేశాను, నా వంటి పాపాత్మురాలికి కూడా విముక్తి అనేది లభిస్తుందా అని. మరి ఆ బ్రాహ్మణుడు ఆమెను ప్రేమతో లేపి ఇలా అన్నాడు, అమ్మా, భగవంతుడు శివుడు ఆశుతోషుడు. నిజమైన పశ్చాత్తాపంతో ఆయన శరణు చేరి భక్తితో శివపురాణాన్ని శ్రవణం చేసే వారందరూ కూడా శివకృపకు పాత్రులవుతారు అని. మరి ఆ క్షణమే చంచుల జీవితాన్ని మార్చింది. ఇకపై తన జీవితమంతా భగవంతుడు శివుని భక్తికి అంకితం చేయాలని ఆమె సంకల్పించింది. ఆమె నిజమైన భక్తిని చూసిన ఆ బ్రాహ్మణుడు గోకర్ణంలోని ఆమెకు సంపూర్ణ శివపురాణాన్ని శ్రవణం చేయించాడు. కథ ముందుకు సాగే కొద్దీ ఆమె అజ్ఞానం తొలగిపోయింది, మనస్సు పవిత్రమైంది. భగవంతుడు శివునిపై ఆమె భక్తి మరింత దృఢమైంది. ఆ తర్వాత చంచుల తన జీవితాన్ని పూర్తిగా శివారాధనకు అంకితం చేసింది. ప్రతిరోజు పవిత్ర స్నానం చేసి భస్మాన్ని ధరించి రుద్రాక్షలు ధరించి శివనామస్మరణ చేస్తూ గురువు ఉపదేశించిన మార్గంలో నడిచింది. క్రమంగా ఆమెకు వైరాగ్యం కలిగి ప్రపంచంలోని అన్ని మోహాలు తొలగిపోయాయి. ఆమె ప్రతి శ్వాస శివస్మరణలోనే గడిచింది. సమయం వచ్చినప్పుడు భగవంతుడు శివుడు తన దివ్య గుణాలతో కలిసి ఒక దివ్య విమానాన్ని పంపించాడు. శివగణులు అత్యంత గౌరవంతో చంచులను ఆ విమానంలో కూర్చోబెట్టి శివపురికి తీసుకువెళ్లారు. మరి అక్కడికి చేరగానే ఆమె పాపాలన్నీ నశించి దివ్య స్వరూపాన్ని పొందింది. ఆమె ఎదుట స్వయంగా భగవంతుడు శివుడు, ఆయన ప్రక్కన జగచ్చరణి పార్వతీదేవి కొలివై ఉన్నారు. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, గణేశుడు, నంది, భృంగి, వీరభద్రుడు మరియు అనేక మంది శివగణులు సేవలో ఉన్నారు. ఆ దివ్య సందర్శనంతో, ఆ దివ్య దర్శనంతో చంచుల హృదయం పరమానందంతో నిండిపోయింది. ఆమె కన్నీళ్లు భక్తి పారవస్యంతో ధారలుగా జారాయి. మరి మాతా పార్వతీదేవి ప్రేమతో చంచులను తన సమీపంలో స్థానం కల్పించింది. ఒకప్పుడు తన పాపాల వల్ల తాను విముక్తికి అర్హురాలు కాదని భావించిన ఆ స్త్రీ ఇప్పుడు భగవంతుడు శివుడు మరియు పార్వతీదేవి దివ్య సాన్నిధ్యంలో శాశ్వత స్థానం పొందింది. అంటే భగవంతుడు శివుని సన్నిధికి నిజమైన పశ్చాత్తాపంతో వచ్చి ఏ భక్తుడు కూడా నిరాశతో తిరిగి వెళ్ళడు. నిష్కపటమైన భక్తి, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలవు అనేది ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు. లిజినెస్, మరొక చక్కని కథ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ కళని ఈనాడు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే తూర్పుగోదావరి జిల్లా పాతకుట్టం నుండి మరి అప్పారావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. అప్పారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా రోజుల తర్వాత మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు చెప్పిన మంచి మాట చాలా బాగుందమ్మా అని చెప్పి అంటున్నారు. అంటే ఏబిసిడీలు అన్నీ కూడా, మరి ఏబిసిడీలలో అక్షరాలన్నీ కూడా వంగే ఉంటాయి, కానీ ఒక్క అయ్యనే అక్షరం మాత్రం వంగదు. అంటే ఎందుకు అంటే నేను అనే అహంకారం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మరి మంచి మాట అయితే చాలా చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. అలాగని
మాకోసం ఏదైనా ఒక భక్తి పాటను ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దన్ రావు.

గారు, వనచమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మాకు శ్రీమంజునాథ చిత్రం నుండి మహాప్రాణదీపం శివం శివం అనే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో మేము. మరి ఈరోజు మనకి చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయండి, మరి టైం కూడా లేదు కాబట్టి ఒక చిన్న కథ చెప్పి మరి ముగించేస్తాను. మరి ఇద్దరు స్నేహితురాళ్ళు అనమాట, అంటే ఈరోజు నా స్నేహితురాలు చెప్పిన ఒక సంఘటన నా మనసును బాగా తాకింది అని చెప్పి మరో స్నేహితురాలు చెప్తోంది అనమాట. మరి ఏంటంటే ఈరోజు నా స్నేహితురాలు చెప్పిన ఒక సంఘటన నా మనసుని బాగా తాకింది. తనకి ఇద్దరు కొడుకులు, ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే ఇంకొకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇక భర్త ఒక పెద్ద కంపెనీలో ఏజీఎం. మరి పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో ఇంట్లో ఒంటరితనం పెరిగింది, ఆలోచనలు ఎక్కువై ఆరోగ్యం కూడా దెబ్బతింది. మరి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని స్నేహితుల ప్రోత్సాహంతో మరి ఇటీవలే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఇక ఆ పని వల్ల తనకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది, సమయం కూడా సార్థకంగా గడవడం మొదలైంది, ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడింది. మరి రోజు చిన్ని కొడుకు తన స్నేహితుల్ని ఇంటికి తీసుకొచ్చాడు, మరి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చాలా ప్రేమగా చేసి పెట్టింది. మరి అప్పుడే లోపలికి వచ్చిన తండ్రిని, మరి మా నాన్నగారు మరి పెద్ద కంపెనీలో ఈజీఎం అని గర్వంగా పరిచయం చేశాడు. ఇక పక్కనే ఉన్న అమ్మను మాత్రం మై మామ్ హోమ్ మేకర్ అంటూ పరిచయం చేశాడు. అది విన్న తర్వాత తన మనసు నొచ్చుకుంది. మరి నాకు ఫోన్ చేసి నేను చేస్తున్న వ్యాపారం గురించి ఎందుకు చెప్పలేదంటావు అని అడిగింది. మొదటిగా నేను, అరే అంతగా ఆలోచించుకు, పిల్లలు కొన్నిసార్లు ఏదో తెలియక మాట్లాడతారులే అని చెప్పా. కానీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. మరి కొడుకుని అడిగితే నాన్న అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, మరి అమ్మ ఇంత చిన్న బిజినెస్ చేస్తుందని చెప్తే వాళ్ళు చీప్గా అనుకుంటారు కదా, అందుకే చెప్పలేదు అని అన్నట్ట. ఇక ఆ మాట విన్నాక తనకి ఏడుపు ఆగలేదట. మరి నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. కాసేపు ఆమెకు ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశా, కానీ నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉండలేదు. ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ తప్పెవరిది? తెలియక అలా మాట్లాడిన కొడుకుదా, లేక అలాంటి ఆలోచన రావడానికి కారణమైన కుటుంబ వాతావరణమా, లేదా అక్కడే ఉన్న తండ్రి, లేదా మీ అమ్మ కూడా తనకంటూ ఒక పని చేస్తోంది, దాన్ని చెప్పడంలో చిన్నదేమీ లేదు, అది మా అందరికీ గర్వకారణమే అని చెప్పాల్సిన చోట మౌనంగా ఉండటమా? మరి పిల్లలు చెప్పేది చాలాసార్లు వారు పెరిగిన వాతావరణానికి ప్రతిబింబం. మన ఇంట్లో దేనికో విలువిస్తాం, మరి మనం ఇంట్లో దేనికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటామో వాళ్ళు కూడా అదే విలువైనదిగా భావిస్తూ ఉంటారు. ఒక తల్లి ఎన్నేళ్లుగా కుటుంబం కోసం చేసిన త్యాగాలు సహజంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ తన కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే దానిని కూడా గర్వంగా గుర్తించే సంస్కారం మనం పిల్లలకు నేర్పిస్తున్నామా అనే ప్రశ్న మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. మరి పెళ్ళైన తర్వాత తన చదువు, తన కళలు, తన వ్యక్తిత్వం అన్నీ పక్కన పెట్టి భర్త, పిల్లలు, అత్తమామలు, ఇల్లు, వంట, బాధ్యతలు వీటి చుట్టూనే ఎన్నో సంవత్సరాలు గడిపిన ఒక మహిళ మా కోడలు ఎంత శుభ్రంగా ఇల్లుంచుతుంది, మమ్మ వంట ఎంత బాగా చేస్తుంది, నా భార్యకి ఎంత సహనం అనే ప్రశంసల కోసం కాదు, కుటుంబం కోసం బ్రతుకుతుంది. అలాంటి ఆమె తన కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఒక పని ప్రారంభిస్తే మరి ఆ విషయాన్ని గుర్తించి గర్వంగా చెప్పేవారు కుటుంబంలో ఉండకూడదా? లేదా ఆమె కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు అనే ఆలోచన ఇంకా మనలో ఉందా? మా అమ్మ కూడా మా అమ్మమ్మ నానమ్మలాగే ఉండాలి అంతే అనే ఆలోచన ఇంకా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. మరి రేపు నా స్నేహితురాలకి ఒక్కటే చెప్తాను, ఒకరి మెప్పు కోసం కాదు, నీ కోసం నువ్వు బ్రతుకు, నీ జీవితానికి నువ్వే విలువ ఇవ్వు, రేపు నీ కోడళ్లకు నువ్వే ఆదర్శంగా నిలవాలి, అందరినీ గౌరవిస్తూ ఎవరినీ నొప్పించకుండా కానీ నీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలక ముందుకు సాగు. ఇది నా స్నేహితురాలకి మాత్రమే కాదు, కొత్తగా పెళ్ళైన ప్రతి అమ్మాయికి కూడా. ఇంటి పట్టున కూర్చోవడమే మంచితనం కాదు, నీకిష్టమైన పని చేస్తూ నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ నీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం కూడా అంతే గొప్ప విషయం. ఎందుకంటే నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది. ఏమంటారు? ఓకే లిస్నెస్, మరొక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్,

ప్రసాద్ భరత్ సింహ, యమున లుమ్మిన్ కుమార్, సిద్ధార్థ్ త్రివర్ణ, అధిర చైతన్ సింహ, విక్రమ్ సింహ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు నమస్తే మామ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. మరి ఈరోజు సినీ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంతఃపురం చిత్రం నుండి అసలేం గుర్తుకు రాదు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు సినీ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, చెప్పాను కదా మరి ఈరోజు మనకి చాలా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి కాబట్టి మరి సాంగ్స్ అనేవి ఫుల్గా ప్లే చేయడం కుదరదండి. ఇక నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం, మరి గంగు మహేంద్ర గారు, నాగలక్ష్మి గారు, గన్వీత్, అశోక్, సమత, సాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి, చరణ్, హర్షవర్ధన్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి 1999 రిలీజ్ అయిన రాజా ఈ చిత్రం నుండి పల్లవించు తొలి రాగమే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి సమవేదం షణ్ముఖ సరభ గారి రచనలు, సిఎస్ఏ రాజ్కుమార్ గారి సంగీత సారథ్యంలో చిత్రగారు ఆలపించిన ఈ చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి గాయని చిత్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పౌర్ణమి చిత్రం నుండి భరత వేదముగా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి గాయని చిత్ర గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలనే మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా బాలముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బ్రహ్మయ్య గారికి, త్రిమతులు గుప్తా గారికి, మాణిక్యాలరావు గారికి అందరికీ కూడా మా తరపు నుండి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. అలానే మరి అప్పుడు ఇప్పుడు అని చెప్తున్నారు. అప్పట్లో ఇంటికో చెట్టు ఉండేది, ఇప్పుడు ఇంటికో నెట్ ఉంటుంది. అప్పట్లో ఊరికో డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఇంటికో డాక్టర్ ఉంటున్నాడు. అప్పట్లో చేతి నిండా డబ్బులు ఉండేవి, ఇప్పుడు ఒంటి నిండా జబ్బులు ఉంటున్నాయి అంటున్నారు. అప్పట్లో సాయంత్రం అయితే పెట్టేవారు దేవుడికి దీపం, మరి ఇప్పుడు సాయంత్రం కాగానే పెడుతున్నారు అందరూ సీరియల్ కార్తీక దీపం అంటున్నారు. అలానే మరి ఈరోజు అందరికీ కూడా ఇక చదువు సంస్కారం మూవీ నుంచి దీపానికి కిరణం ఆభరణం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశ్వరరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, సావిత్రి గారు, రమణమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమం చాలా చక్కగా ఉంటుంది, చక్కని విషయాలు తెలియజేస్తున్నారు అంటున్నారు. అలానే ఈరోజు ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు నటుడు సాయి కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, అలానే మరి గాయని చిత్ర గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చంటి చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటుడు సాయి కుమార్ గారికి, అలానే గాయని చిత్ర గారికి మీ తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. కళని నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు కేఎస్ చిత్ర గారి జన్మ పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేనున్నాను చిత్రం నుండి వేణు మాధవ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రపురం నుండి వీర కనకరావు గారు పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మరి శ్రోతలందరికీ శుభ సోమవారం అంటున్నారు. అలానే వింతకాపురం చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనగంటి సురోజిని గారు, సతీష్, ప్రవీణ్, స్వరూపరాణి, చరిత్రనందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, రింగాల వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. మరి సోమవారం ప్రత్యేకతగా శివారాధనిక కథ అత్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. మరి భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా మధ్యాహ్నం అనేది భక్తితో మరి ముక్తి మార్గం చక్కని ఆసక్తికరమైన సందేశం వినిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీకు కుదిరితే మరి భక్త కన్నప్ప చిత్రంలో ఒక చక్కని పాటను అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మరి నరసన్న గారు, శివగంగ గారు పెడన రామలక్ష్మి కాల్ నుండి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చిత్ర గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శత్రువు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే పెత్తనపల్లి, కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మేడం అంటున్నారు. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే 5 నంబర్ 786 మూవీ నుంచి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఇంకా మనకి చాలా చాలా ఎస్ఎంఎస్ అయితే వచ్చేసాయి. టైం అయితే లేదు కాబట్టి నేను చదవడం లేదండి. బిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది. అంటే

కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

0: लखनऊ FM 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఖజానా అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. ఊరికి బాగా దూరంగా ఉన్న

కాలనీకి వెళ్లేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. అక్కడ కాలనీ రూపుదిద్దుకోవటానికి ఇంకో 5-6 ఏళ్లు పైనే పట్టొచ్చు. విసిరేసినట్లుగా 10-12 ఇళ్లున్నాయంతే. సత్యం ఉంటున్న ఇల్లు కూడా సగంలో ఆపేసినట్లుగా అసంపూర్తిగా ఉంది. తలుపులు బార్లా తెరుచున్నాయి, అలికడేం లేదు. లోపలకు నేను 4 అడుగులు వేయగాని నవ్వులు వినిపించి అటువైపు చూశాను. ఆ పక్క గదిలో వాళ్ళందరూ భోజనాలు కూర్చుంటున్నారు. దాన్ని చూసి సత్యం, ఎప్పుడొచ్చావురా అంటూ నవ్వు ముఖంతో ఎదురొచ్చాడు. అందరూ లోపలెక్కడో ఉండి తలుపులేంటి అలా బార్లా తెరిచుంచారు అంటే, దాచుకోవడానికి ఏమీ లేకపోతే తలుపులేసుకునే పని కూడా ఉండదు చూసావా అంటూ నవ్వాడు. వసుమతి నాకు ప్లేట్ పెడుతుంటే దారిలో తిన్నాను, కొంచెం పెట్టమ్మా అన్నాను. మా ఇంట్లో నాన్ వెజ్ ఉండకపోయినా తాజా కాయగూరలతో రాజా భోజనం, మొదలు పెట్టావంటే ఇంకా ఇంకా అంటావు అన్నాడు సత్యం చెలొక్తిగా. ఆ మాటలు నిజమే అనిపించాయి. వండే పద్ధతిలో ఉందో లేక పెరట్లో పెంచిన కాయగూరల వలనో ఏమో కాని కూరలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ఇంటి వెనుక పక్కన కూరగాయల పాదులు పెట్టారు. ముందైనా అందానికి 4 పూల మొక్కలు వేయచ్చుగా యదలాపంగా అడిగాను. కంటికింపుగా ఉండే వాటి గురించిన ఆలోచనలు ఏం లేవు బాబు, ప్రస్తుతానికి కడుపు నింపే వాటికే ప్రాముఖ్యత అంటూ నవ్వాడు. వాడలా సరదాకి అన్నా, నా మనసు చివుక్కుమంది. ఇలాంటి పరిస్థితి వాడి స్వయంకృతాపరాధమేగా. అద్దె తొక్కువని ఊరికింత దూరంగా వచ్చిపడ్డాడు. ఎక్కడికి వెళ్లాలన్నా బస్టాప్కి 1 మైలు దూరం నడవాల్సిందే. కాలక్షేపానికి ఇంట్లో టీవీ అయినా లేదు. పిల్లలిద్దరూ కూడా తమ చదువులతో పాటు ట్యూషన్లు చెబుతూ సంపాదించాల్సి వచ్చింది. వీడి దుస్థితి ఇలా ఉంటే ఆ కృష్ణారావు మాత్రం బాగానే ఉన్నాడు. ఇప్పటికీ అతను కోటీశ్వరుడే. నా ఆవేశాన్ని కోపాన్ని మాటల్లో వెళ్ళగక్కుతుంటే మధ్యలో అడ్డం రాకుండా చిరునవ్వుతో విని తర్వాత నిదానంగా చెప్పాడు, నిజమే, నేను చేసింది చాలా పెద్ద పొరపాటే. స్నేహధర్మంగా సహాయం చేస్తున్నానని అనుకున్నాను, కాని ఇలా జరగచ్చని ఊహించలేకపోయాను. అతనిలా నేను అందరికీ ఎంతో కొంత ఇచ్చి చేతులెత్తేయచ్చు. మాట పరువు పోయినా ఆస్తిని నిలబెట్టుకోవడమే ముఖ్యమని అనుకోలేకపోయాను. నా పిల్లల శక్తి సామర్థ్యాల పట్ల నాకు నమ్మకం ఉంది. వాళ్ల భవిష్యత్తు గురించి నాకేం పెంకలేదు. కృష్ణారావుకి మాత్రం తన పిల్లల భవిష్యత్తు పట్ల భరోసా లేదు. వాళ్ల కోసం ఆస్తుల్ని పదిలంగా కాపాడాలనే తాపత్రయంలో నాలాంటి వాళ్లకి మోహం చూపించకుండా 4 గురిలోకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని దిరా దుస్థితి అంటే అలాంటి దౌర్భాగ్యం లేకుండా నాకే దర్జాగా నిశ్చింతగా ఉన్నాను. ట్యూటోరియల్ కాలేజ్లో 1 పూట క్లాసులు తీసుకుంటున్నందువల్లే టీచింగ్ పట్ల నాకెప్పటినుంచో ఉన్న సరదా ఇప్పుడు తీరుతోంది. వసుమతికి అంతే, తను నేర్చుకున్న విద్యకి సార్థకత వచ్చిందని, కళాకేంద్రంలోని పిల్లలకి సంగీతం నేర్పించడంతో పాటు ఇన్నాళ్లకి హాయిగా గొంతెత్తి పాడుకోగలుగుతున్నానని ఆనందిస్తోంది. పిల్లలిద్దరూ కూడా కాసేపు ట్యూషన్లు చెప్పడం వల్ల వాళ్ళకి సబ్జెక్టులు నాలెడ్జ్ పెరుగుతుంది. మాకిష్టమైన మార్గాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నందువల్లనేమో మాకేమీ కష్టంగా అనిపించడం లేదు, బాగానే ఉంది. కాలం పరుగులు పెడుతున్నట్లుగా గడిచిపోతుంటే కాలక్షేపానికి టీవీ చూసే టైం ఎవరికిందిరా? తోట పని నడకతో మునుపుది కట్టే నేను ఆరోగ్యంగా కనిపించడం లేదు, నిజం చెప్పు. ఆ మాట నిజమే, కాదనడానికి లేదు. వాడి వైపు సంభ్రమంగా చూస్తుండిపోయాను. ఉద్యోగం చేసిన నాళ్ళు ఆదా చేసిందంతా పోగొట్టుకున్నానని అనుకుంటున్నావు, కాని నేను సంపాదించుకున్నది విలువైనది ఇంకా మిగిలే ఉంది. కష్ట సమయంలో అండగా నిలబడాలని నీ అంతటి నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీ సేవింగ్స్ని ఇవ్వటానికే సిద్ధపడ్డావు. ఇది చాలదు, ఇంకేం కావాలరా నాకు అన్నాడు ఆప్యాయంగా నా చేతిని పట్టుకుని. నాకు వాళ్ళు పులకరించింది, మనసు ఆర్ద్రమైంది. ఆ ఆత్మీయ స్పర్శను ఆస్వాదిస్తూ ఏం మాట్లాడలేని ఆనందకరమైన స్థితిలో 4 క్షణాలు అలాగే ఉండిపోయాను. ఆ మరునాడు సత్యం పాల ప్యాకెట్ల కోసం వెళ్ళినప్పుడు వసుమతి పిల్లల దగ్గర ఈ విషయం ప్రస్తావించాను. వసుమతి నిట్టూర్చింది. కృష్ణారావు గారి దగ్గర నుంచి ఎలాగైనా వసూలు చేయాలని మొదట్లో నేనే ఆయన్ని ఒత్తిడి చేసేదాన్ని. లాభం లేదనే సంగతి తెలిసాక మాత్రం అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా మర్చిపోవడమే మంచిదని నచ్చి చెప్పాను. జరిగిందేదో జరిగిపోయింది. ఆయన ఆ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా ఆరోగ్యంగా ధైర్యంగా ఉంటే

అదే చాలనిపించింది. సత్యం కొడుకు బాబీ కూడా అదే అన్నాడు. అవును బాబాయ్, నాన్నగారి ఆరోగ్యమే ముఖ్యమని ఇక ఇంట్లో ఆ ప్రస్తావన రాకుండా చూసుకున్నాం. ఇప్పుడు మా ఇద్దరి కోరిక ఒకటే, మేం ఉద్యోగాల్లో స్థిరపడి అమ్మా నాన్నల కోసం అన్ని వసతులతో మంచి ఇల్లు కట్టించాలి. దానికోసం మేం ఎంతైనా ఆనందంగానే శ్రమ పడతాం. అమ్మాయి వేలిమ మాట కూడా అదే. అమ్మా నాన్న నా పెళ్లి గురించి ఆలోచనలు చేస్తుంటే ఇప్పట్లో ఆ ప్రసక్తి తీసుకురావద్దని నేను ఖచ్చితంగా చెప్పేశాను బాబాయ్. మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తానంతే అంది. భవిష్యత్తు పట్ల వాళ్లకున్న నమ్మకానికి ఆత్మవిశ్వాసానికి నాకు ముచ్చటేసింది. సత్యం అసలైన బలం వాడి కుటుంబమేనని నాకప్పుడు స్ఫురించింది. 2 రోజులు వాళ్ళందరితో సరదాగా గడిపి తిరుగు ప్రయాణమయ్యాను. వాళ్ళకి ధైర్యం చెప్పి సహాయం చేయాలని అనుకున్నాను, కాని ఆ అవసరం లేదని అర్థమైంది. సత్యంలో మునుపటి హుషారు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు, అలానే ఉన్నాయి. జరిగిపోయిన ఆర్థిక నష్టం గురించి తమని తాము గాని ఇంకెవరినైనా గాని నిందిస్తూ కూర్చోకుండా బాధపడకుండా ఆ పరిస్థితిని అధిగమించడానికి అందరూ కలిసికట్టుగా ఆనందంగా శ్రమిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది, మనసు తేలికైంది. వాళ్ళింట్లో ఉన్న ఈ 2 రోజుల్లో నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఇంటిని అందంగా అలంకరించడం కోసం పెయింటింగ్స్ ఫర్నిచర్ అంటూ అందరూ హైరాణా పడతారు, కానీ ఆనందాన్నిచ్చే అసలైన విషయం కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన ఆహ్లాదకర వాతావరణం గురించి మాత్రం చాలామంది శ్రద్ధ చూపించరు. ఎవరి సంగతో ఎందుకు? ఈ మధ్య మా ఇంట్లోనూ చిన్న చిన్న అనవసర విషయాలకి చిరాకుతో వాదనలు పెంచుకోవటం, 3-4 రోజులు మూడ్ పాడు చేసుకుని ముభావంగా గడపడం మామూలైంది. మరి మనసులో నేను ఓ నిర్ణయం తీసుకున్నాను, దాని గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పటం కాదు, ఆచరణలో పెట్టి చూపించాలని అనుకున్నాను. నేను ఇంటికి రాగానే ఎదురొచ్చిన సుగుణ లోపలికొచ్చి కూర్చున్నాక, సత్యం గారు వాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బు అది ఏమైనా సహాయం కావాలని అన్నారా అంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది. బాగున్నారు, వాళ్ళకి ఎవరి సహాయం అవసరం లేదులే. అదేంటి, మనకు తెలిసిన సంగతులు ఇల్లు అది అమ్మేయటం నిజం కాదా? ఆశ్చర్యంగా అడిగింది. కట్టించుకున్న ఇల్లు అమ్మేశారు నిజమే, కానీ వాళ్ళు నిర్మించుకున్నది వాళ్లతోనే ఉంటుందిగా. ఆ ఇల్లే ఓ ఖజానా. ఏమిటిలా అర్థం కాకుండా మాట్లాడటం, ఏది సవ్యంగా చెప్పరుగా. సుగుణ చిరాకు పడింది. ఇంకొకసారి అయితే నాకు చిరాకొచ్చేది, సవ్యంగా మాట్లాడటం నీకు మాత్రమే తెలిసిన విద్య అవునా అంటూ మొదలుపెట్టేవాడిని. కానీ ఆ రోజే తీసుకున్న నిర్ణయం వల్ల నిగ్రహించుకున్నాను. అక్కడే విన మా రెండోవాడు, ఏంటి నాన్న వాళ్ళిల్లు ఖజానా అంటున్నావేంటి అని అడిగాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి. కాలేజీ రోజుల్లో నాలో ఉండే కవితావేశం ఆ క్షణం మళ్లీ ఉబికి వచ్చింది. వాడి వైపు చిరునవ్వుతో చూసి చెప్పాను. నవ్వు నవ్వు నరుడికి నారాయణుడికి ఇచ్చిన నజరానా, నవ్వులు పండే ఇల్లే నిండు ఖజానా. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఖజానా కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంపు లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి జీర్ణాశయం పచ్చకమెర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
1: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ERCP ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: సెల్ 9989342009.
3: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములు

దేవి పడమర కాపుల కొడపలోని వైభవ వెంకటేశ్వర స్వామి గోవిందస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని, ఈ దిశగా రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పాలకోడేరు మండలం విశాఖోడేరులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె శనివారం ప్రారంభించారు. రైతులు శ్రామికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడి ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి పి హనీష్ అన్నారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులను స్మరించుకునేందుకు ఏటా జూలై 26న కార్గిల్ విజయ దివస్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఈసా గ్రామోత్సవ క్రీడా పోటీలను భీమవరంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ శనివారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, క్రీడలు యోగ ధ్యాన సాధనను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. 300కు పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమం మహనీయుల త్యాగ ఫలాలు అంశంపై 2 పేజీలకు మించకుండా వ్యాసం రాసి ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ధృవీకరణతో 8వ తేదీలోపు గాంధీ కస్తూరిబా భవనం శ్రీరాంపురం భీమవరం 2 చిరునామాకు తపాల ద్వారా పంపాలని పేర్కొన్నారు. విజేతలకు 15 జరిగే వేడుకల్లో బహుమతులు అందజేస్తామని అన్నారు. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంత భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండి రోడ్లో ఉన్న ఆశ్రమంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 27 మంది విద్యార్థులకు 2,500 రూపాయల చొప్పున చెక్కులు ప్రశంసా పత్రాలు అందించినట్లు ట్రస్ట్ అధ్యక్షులు తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లాలో అడుగులు పడుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామని ఇటీవల సిద్ధాంతం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే ఉండి నర్సాపురం నియోజకవర్గం లో ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మిగిలిన ప్రాంతాల్లోనూ స్థల సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టనుంది. ఫలితంగా జిల్లాలో మరిన్ని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం లభించనుంది. జిల్లాలో తొలిసారిగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి పాలకోడేరు మండలం విశాఖోడేరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు పునాది పడింది. వంకాయలపాలెం సమీపాన 9.78 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికి కేటాయించారు. ఇక్కడ నిర్మాణాలకు ప్రభుత్వం 10.50 కోట్లు మంజూరు చేసింది. సుమారు 2 నెలల కిందట తొలిదశలో భాగంగా 2 ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంపై సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి ఇన్ఫ్లో దారుణంగా పడిపోయిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ఏలేరు పుష్కర ఆయకట్టుకు ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు ఇవ్వలేవని జల వనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్టలో సుమారు 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వరి పంటకు ఇస్తున్నట్లుగానే ఆక్వా సాగు కూడా రాయితీలు వర్తింపచేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరినట్లు రాజ్యసభ సభ్యుడు పకా వెంకట సత్యనారాయణ తెలిపారు. ఆక్వారంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఆయనను రొయ్య రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు భీమవరంలో శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆక్వారంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించామని అన్నారు. ఆక్వాకల్చర్ అభివృద్ధికి అథారిటీ సభ్యుడు సత్యనారాయణ రాజు, లక్ష్మీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనం అడ్డంకి కాగా అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామాలు విలీనమైనా కాకున్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాగా ఎన్నికలు పాత పద్ధతిలోనే సునాయాసమని
పలువురు ఇన్ఛార్జీలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది. అటు కళాశాలల యాజమాన్యాలకు ఉపశమనం కలిగింది. 2025-26 ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు చివరి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. జిల్లాలో 2025-26 సంవత్సరం ఇంజనీరింగ్ డిగ్రీ ఆఖరి ఏడాది విద్యార్థులు 15,000 మంది వరకు ఉన్నారు. వారికి ఫీజు రియంబర్స్మెంట్ 30

కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన నగరాల్లోని చౌక డిపోల్లో మీమార్ట్ పేరిట దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వాటిని పట్టణాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. జిల్లాలో 100 మీమార్ట్ల ఏర్పాటుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాలో 1052 రేషన్ దుకాణాలు ఉండగా ఆసక్తి కలిగిన డీలర్లు ముందుకు వస్తే మీమార్ట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారు. మండలాల వారీగా డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిరాణా షాపుల మాదిరిగానే వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి నెల ఇచ్చే బియ్యం, పంచదార, ఇతర వస్తువులతో పాటు అదనంగా నిత్యావసర వస్తువులు మీమార్ట్లో విక్రయించాల్సి ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన ఒక యువకుడికి, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారం రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకాశం మేఘావృతమైనా వరుణుడు కరుణించడం లేదు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు చినుకులు మినహా భారీ వర్షం కురవలేదు. పశ్చిమ డెల్టాలో కాలువ శివారు భూములు బీటలు తీసి మే నెలను తలపిస్తూ ఉన్నాయి. కాల్వల్లో నీరు ప్రవహిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాలకు అందడం లేదు. ఇప్పటి వరకు పశ్చిమలో 50%, ఏలూరు జిల్లాలో 32% వరి నాట్లు పూర్తయినట్లు అంచనా. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడం కష్టమేనని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు నందు పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేయటకు ఆసక్తిగల అభ్యర్థులు ముందుకు రావాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ మీద ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థకు పనిచేయటకు ముందుకు రావాలని కోరారు. కనీసం 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్యులు, సమాజ సేవ చేసే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అసమానతలు, అంటరానితనంపై అక్షరంతో పోరాటం చేసిన కలం యోధుడు గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయమని రచయిత కలిగొట్ల గోపాలశర్మ, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు వర్సవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం రచయిత మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాషువా రచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని, గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తిని, దళిత వర్గ జ్వల స్ఫూర్తి అని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, తన తీయనైన కంఠస్వరంతో వేలాది మధురమైన పాటలతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాలను మైమర్పించిన భారతీయ సినీ రంగాన సుప్రచిత్రాలైన ప్రసిద్ధ నేపథ్య గాయని. మరి పేరు వినగానే ఒక రకమైన ప్రశాంతత, భక్తిభావం, మధురమైన అనుభూతి మనసును తాకుతాయి. దక్షిణ భారత చిన్న కోకిలిగా, సంగీత సరస్వతిగా పిలువబడే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలోని ఒక అద్భుతమైన గాత్ర సంచలనం మన కేఎస్ చిత్రగారు. వారి సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించుకుందాం. కళాకారుల కుటుంబంలో జన్మించిన చిత్రగారు చిన్నతనం నుంచే కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఎంతో శ్రమించి తన స్వరానికి పదును పెట్టుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంజి రాధాకృష్ణన్ గారి ద్వారా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె తక్కువ కాలంలోనే తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలతో పాటు దాదాపు 36కి పైగా భారతీయ మరియు విదేశీ భాషల్లో 10,000కు పైగా పాటలు పాడి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ సంగీత ప్రపంచంలో చిత్రగారు పాడిన పాటలు ఒక స్వర్ణయుగం. మెలోడీలు, ఆవేశంతో కూడిన శాస్త్రీయ గీతాలు, జానపద నృత్య గేయాలు, ఇలా ఏ పాట పాడినా అందులో స్వచ్ఛమైన ఉచ్చారణ, అపరిమితమైన భావోద్వేగం నిండి ఉంటాయి. మహానటుల నుండి నేటితరం కథానాయకుల వరకు అందరికీ సరిపోయేలా తన స్వరాన్ని మలుచుకోవడం ఆమెలోని గొప్ప కళాత్మకతకు నిదర్శనం. చిత్రగారి సంగీత ప్రయాణంలో తొలి అడుగులు ఎంతో ప్రత్యేకమైనవి. ఆమె గురువు వామనకుట్టి గారి అన్నయ్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంజి రాధాకృష్ణన్ గారు 1979లో ఒక మలయాళ చిత్రంలో చిత్రగారి చేత మొట్టమొదటిసారిగా పాట పాడించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 1982లో ఆమెకు మళ్లీ ఒక యుగళ గీతం పాడే అవకాశం లభించింది. ప్రారంభంలో కేవలం ట్రాక్ కోసమని వామనకుట్టి గారి తమ్ముడు శ్రీకుమరన్ మరియు చిత్ర కలిసి ఆ పాటను పాడారు. కానీ అభ్యాసం పూర్తయ్యాక అసలైన పాటను స్వయంగా గాన గంధర్వుడు కేజే యేస్తస్ గారితో కలిసి పాడి అత్యంత అరుదైన అవకాశం చిత్రగారిని వరించింది. మొదట్లో కాస్తంత తప్పులు పాడినప్పటికీ యేస్తస్ గారి ప్రోత్సాహంతో, సహకారంతో ఆ పాటను ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఆ పాట సృష్టించిన ఇంపాక్ట్తో మిగతా సంగీత దర్శకులు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఆమె గొంతు కాస్త చిన్నపిల్లలా ఉందని ఒక చిన్న అభిప్రాయం కూడా పరిశ్రమలో వ్యక్తమైంది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు ఫాజిల్ గారు ఒక మలయాళ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయాలని భావించారు. మరి ఆ చిత్రంలో కథానాయిక నదియ కోసం మలయాళంలో చిత్రగారి పాటలు పాడారు. ఆమె స్వరం కొత్తగా, ఎంతో వినూత్నంగా ఉందని గమనించిన సంగీత బ్రహ్మ ఇళయరాజా గారు తమిళంలో కూడా ఆమెకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇళయరాజా గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం సింధు భైరవి చిత్రగారి సంగీత జీవితంలో ఒక మహా మైలురాయిగా నిలిచింది. తెలుగులో గాన కోకిల పి సుశీల గారు పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్రగారు పాడారు. ఇక అదే సినిమాలో ఎంతో క్లిష్టమైన పాడలేని పల్లవైన భాషరాని దానను అనే క్లాసికల్ పాటను తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ చిత్రగారే పాడారు. ఇక విశేషం ఏంటంటే తెలుగు సినిమాల్లో కేఎస్ చిత్రగారికి ఇదే తొలిపాట. మాతృభాష తెలుగు కాకపోయినా భాషరాని దానంటూనే ఆ పాటలోని ప్రతి అక్షరాన్ని అద్భుతంగా పలుకుతూ ఆమె పాడిన తీరు యావత్ భారతీయ సినీ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. తొలి తెలుగు పాటకే ఆమెను అత్యున్నత జాతీయ చలనచిత్ర పురస్కారం వరించడం ఒక అరుదైన రికార్డు. ఈ ఒక్క పాటతో ఆమెకు లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తట్టాయి. దక్షిణాది భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడలతో పాటు హిందీ భాషలపై కూడా మంచి పట్టు ఉండటంతో ప్రతి భాషలోని శబ్దాలను, భావాలను పక్కాగా అర్థం చేసుకుని పాడటం చిత్రగారి ప్రత్యేకం. అందుకే ఆమె సరిహద్దులు దాటి ప్రతి ప్రాంతంలోనూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని సంగీత సామ్రాజ్ఞిగా స్థిరపడిపోయారు. చిత్రగారి గానం

మాధుర్యం కేవలం ఆమె గొంతులోని శృతి లయలకే పరిమితం కాలేదు. ఆమె పాడే ప్రతి పాటలోనూ ఒక పవిత్రత, మైమరిపించే అమాయకత్వం, మధురమైన భావోద్వేగం నిండి ఉంటాయి. అందుకే ఇళయరాజా, యార్ రెహమాన్, ఎంఎం కీరవాణి వంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద ఎంత లీనమై పాడారో, నేటితరం యువ సంగీత దర్శకుల దగ్గర కూడా అంతే భావంతో పాడటం కేవలం చిత్రగారికి మాత్రమే చెల్లింది. పరిశ్రమలోకి ఎంత కొత్త సంగీత దర్శకుడు వచ్చినా, ఎన్ని వందల పాటలు పాడిన అనుభవం తనకున్నా, మైక్ ముందుకు రాగానే తాను సాధించిన 6 నేషనల్ అవార్డులను, పద్మ పురస్కారాలను స్టూడియో బయటే వదిలేసొస్తారు. ఇక స్టూడియోలో ఒక నిత్య విద్యార్థిలా నిలబడి ఆ యువ సంగీత దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో, పాట భావం ఏంటో ఎంతో వినమ్రంగా అడిగి తెలుసుకుంటారు. వారు చెప్పే చిన్న చిన్న సవరణలను కూడా ఎంతో చిరునవ్వుతో, గౌరవంతో స్వీకరించి అవుట్పుట్ ఇచ్చేంతవరకు శ్రమిస్తారు. 6 దశాబ్దాల సినీ చరిత్రలో ఎందరో గాయని గాయకులు వచ్చినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఏకైక గాంధర్వ గాయకి మన కేఎస్ చిత్రగారు. ఆమె గొంతులోని ఆ అమృత మాధుర్యం, మనసులోని ఆ అపరిమితమైన వినయమే ఆమెను కాలంతో పనిలేకుండా తరతరాల సంగీత అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలబెట్టింది. కేఎస్ చిత్రగారి అమృత గాత్రంలో రూపుదిద్దుకున్న ప్రతి పాట తెలుగు సంగీత అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సింధుభైరవి చిత్రంలో పాడలేను పల్లవైనా భాషరాని దానను అనే పాటతో తెలుగు వెండితెరకు పరిచయమై తొలి పాటకై జాతీయ అవార్డు సాధించగా, మాతృదేవోభవ చిత్రంలో వేణువై వచ్చాను భువనానికి అనే పాటతో శ్రోతల కళ్లను తడిమేశారు. ఇక జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రంలోని అబ్బని తియ్యని దెబ్బ అనే పాటతో ఎంతో హుషారైన ఆలాపన అందించగా, బొంబాయి చిత్రంలో కన్నానులే అనే పాటతో ప్రేమలోని ఆత్రతను పలికించి మరొక జాతీయ అవార్డును దక్కించుకున్నారు. పవిత్ర బంధం చిత్రంలోని అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాటతో స్త్రీమూర్తి మహోన్నతను చాటి చెప్పగా, వర్షం చిత్రంలోని నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అలానే ఘర్షణ చిత్రంలో నిన్ను కోరి వర్ణం, మరి గీతాంజలి చిత్రంలో జల్లెంత కవ్వింత కావాలిలే, మురారి చిత్రంలో చెప్పమ్మ చెప్పమ్మ, అలానే ముకుంద చిత్రంలోని గోపికమ్మ మరియు నువ్వు నాకు నచ్చవు చిత్రంలోని ఒక్కసారి చెప్పలేవా వంటి పాటలతో తరాలు మారినా తగ్గని తన స్వర మాధుర్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇక కేఎస్ చిత్రగారు తన గాత్ర జీవితంలో వేల కొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలను రికార్డు చేసి సంగీత సామ్రాజ్యంలో చెరగని ముద్ర వేశారు. ఆమె గాత్ర మాధుర్యానికి, సంగీత రంగానికి చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలతో అత్యున్నతంగా సన్మానించింది. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఏకంగా 6 జాతీయ పురస్కారాలను అందుకోవడం ఒక అరుదైన రికార్డు. ఇవే కాకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 నంది పురస్కారాలు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలు అందుకుని, దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు పొందిన తొలి గాయనిగా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఒడిశా ప్రభుత్వం నుండి 1 అవార్డు, బెంగాల్ ప్రభుత్వం నుండి 1 అవార్డుతో పాటు 8 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు స్వీకరించారు. ఇవే కాక 252 ఇతర ప్రసిద్ధ అవార్డులను దక్కించుకోవడమే కాకుండా చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతీయ నేపథ్య గాయకురాలిగా మరియు బ్రిటిష్ పార్లమెంటులో అరుదైన గౌరవం పొందిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. మొత్తం మీద ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య 452కి పైగా ఉండటం ఆమె గాన వైభవానికి నిదర్శనం. కేవలం అవార్డులు రికార్డులు మాత్రమే కేఎస్ చిత్రగారి పరిమాణాన్ని కొలవలేవు. ఎందుకంటే ఆమె గొంతులో ఉన్నది కేవలం స్వర మాధుర్యం మాత్రమే కాదు, వినే ప్రతి గుండెను ఆత్మీయంగా స్పర్శించే ఒక దివ్యమైన ఓదార్పు. కష్టాల్లో ఉన్న మనసుకు ఆమె పాట ఒక అమృత స్పర్శ. సుదూర తీరాల్లో ఉన్న తెలుగువారికి ఆమె గొంతు ఒక స్వదేశీ జ్ఞాపకం. భావితరాలకు సంగీతం అంటే ఏమిటో నేర్పించే ఒక సజీవ పాఠశాల.
ఎన్నో వేల పాటలు పాడినా, ప్రపంచ దేశాల అత్యున్నత వేదికలపై సన్మానాలు పొందినా, మైక్ ముందుకు రాగానే ఒక పసిపాప లాంటి అమాయకత్వంతో అదే వినయంతో పాట పాడుతుంటే ఆ సంగీత సరస్వతి ఆమె గొంతులో ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది.

సాధారణంగా ఈ రోజుల్లో ఒక పాట రికార్డింగ్ పూర్తవడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ 80s 90s నాటి స్వర్ణ యుగంలో చిత్రగారి కాల్ షీట్స్ కోసం సంగీత దర్శకులు క్యూ కట్టేవారు. మరి ఉదయం చెన్నైలో తమిళ పాట, మధ్యాహ్నం హైదరాబాద్లో తెలుగు పాట, సాయంత్రం బెంగళూరులో కన్నడ పాట. ఇలా భాష ఏదైనా సరే ఆయా భాషల ఉచ్చారణను నిమిషాల్లో పట్టుకుని రోజుకి ఏకంగా 16 నుండి 20 పాటల వరకు రికార్డ్ చేసిన అద్భుతమైన వర్క్ ఈ టిక్స్ ఈ చిత్రగారి సొంతం. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ గారు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తొలి చిత్రం రోజా నుండి ఆయన సంగీత ప్రయాణంలో చిత్రగారు ఒక ప్రధాన భాగమయ్యారు. రెహ్మాన్ గారు స్వరపరిచే ఏ క్లాసికల్ లేదా భావోద్వేగ భరితమైన మెలోడీ పాటకైనా ఆయన మనసులో మెదిలే మొదటి పేరు చిత్ర. అందుకే బొంబాయిలోని కన్నానులే అనే పాట కావచ్చు, అమృతలోని ఏడేదే లోకం అనే పాట కావచ్చు, ఈ పాటలు సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్రని సృష్టించాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వయసు పైబడిన, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తోటి సంగీత కళాకారులను వాద్యకారులను ఆదుకోవడానికి చిత్రగారు స్నేహనందనం అనే ట్రస్ట్ను స్థాపించి ఎంతో మందికి వెన్నుతన్నుగా నిలుస్తున్నారు. సంగీతం ద్వారా తనకు లభించిన పేరు ప్రఖ్యాతులను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తూ నిజమైన సంగీత దేవతగా నిలిచారు. దక్షిణాది సంగీత ప్రపంచంలో ఎస్ జానకి గారి గొంతుకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి చిత్రగారు పరిశ్రమలోకి వచ్చిన కొత్తలు చాలా మంది ఆమెను తరువాతి జానకమ్మ అని పిలిచేవారు. జానకి గారు కూడా చిత్రను తన సొంత బిడ్డలా ఆదరించడమే కాకుండా చిత్ర గొంతులో ఒక పవిత్రమైన దేవాలయ ఘంటానాదం వినిపిస్తుంది అని ఎన్నో వేదికలపై ప్రశంసించారు. మరి వీరిద్దరూ కలిసి పడిన డ్యూయట్స్ తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించాయి. చిత్రగారు కేవలం స్టూడియో రికార్డింగ్లకే పరిమితం కాలేదు, ప్రత్యక్ష ప్రసారాల్లో కూడా ఆమె ఎనర్జీ అపూర్వం. అమెరికా, యూరప్ స్టేజ్ షోల్లో అభిమానుల కోరిక మేరకు ఏకధాటిగా 8 నుండి 10 గంటల పాటు వేదికపై నిలబడి అలసట లేకుండా వరుసగా ప్రత్యక్షంగా పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆమెది. సంగీత దర్శకులు మరియు సౌండ్ ఇంజనీర్లు ఇప్పటికీ చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే చిత్రగారి మైక్ కంట్రోల్, పాటలోని శృతి హెచ్చు తగ్గులను బట్టి ఆ పిచ్చికి తగ్గట్టుగా మైక్ నుండి ఎంత దూరంలో నిలబడాలో ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. హైపిచ్ స్వరాలు పాడేటప్పుడు స్టూడియోలో మైక్ దూరంగా జరగడం, మెత్తని శృతులకు దగ్గరగా రావడం, ఎలాంటి రీటేక్స్ లేకుండా సింగిల్ టేక్లో పాట పూర్తి చేయడానికి ఈ క్రమశిక్షణి కారణం. స్టూడియోలో మైక్ ముందు నిలబడితే బాలుగారు చిత్రగారికి ఒక అన్నలా ఒక మార్గదర్శిలా నిలిచేవారు. బాలుగారు పాటలు తెచ్చి ఆ భావోద్వేగాలు శృతి పరిజ్ఞానం చూసి చిత్రగారు ఎప్పుడూ ఆశ్చర్యపోయేవారు. బాలుగారితో కలిసి పాడేటప్పుడు ఒక రకమైన భయం గౌరవం ఉండేవి, కానీ ఆయనిచ్చే ప్రోత్సాహం నన్ను మరింతగా పాడేలా చేసేది అని చిత్రగారు ఎన్నో వేదికలపై గుర్తు చేసుకున్నారు. బాలుగారి స్వరంలోని రాజసం, చిత్రగారి గొంతులోని పవిత్రత కలిసి తెలుగు వెండి తెరకు వేలాది మరుపురాని మధుర గీతాలు కానుకగా అందించాయి. భారతీయ సినీ సంగీత చరిత్ర ఉన్నంత వరకు బాలు చిత్ర కాంబినేషన్ ఒక చెరగని మైలురాయి. ఆమె గొంతులోని ఆ స్వచ్ఛత, ఆమె మనసులోని ఆ నిరాడంబరత నిరంతరం మనల్ని మైమర్పిస్తూనే ఉంటాయి. దక్షిణ భారత కోకిలగా, సంగీత లోకపు పద్మభూషణ్గా వెలిగిపోతున్న మన గాయని కెఎస్ చిత్రగారి గొంతు నుంచి మరిన్ని మధురగానాలు జాలువారాలని, ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు అలరించాలని కోరుకుంటూ మరి గాత్రంలో దేవాలయ ఘంటానాదం లాంటి పవిత్రతను, మనసులో పసిపాపలాంటి అమాయకత్వాన్ని, ప్రవర్తనలో నిత్య విద్యార్థి లాంటి వినయాన్ని నింపుకుని తన స్వరంతో యావత్ సంగీత ప్రపంచాన్ని ఎలుతున్న ఆ సంగీత సరస్వతి కెఎస్ చిత్రగారి జన్మదినం సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ తరపున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరి సంగీత సరస్వతి చిత్రగారి జన్మదినం సందర్భంగా ఆమె సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: OP కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మరికొద్ది క్షణాల్లో ఆణి ముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవనం ఈ రోజుల్లో టెన్షన్ గా తయారైంది. అన్నింటికీ టెన్షన్లే. ఆ టెన్షన్లు పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, ప్రశాంతంగా ఉండడం కోసం కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. మంచి సంగీతం కూడా మనలో టెన్షన్ని తగ్గిస్తుందని ఎంతో మంది నిపుణులు చెప్పారు. మరి ఇలాంటి ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఒక మంచి మార్గం వీణలకు విందైన అలనాటి పాటలు వినడం. ఇలా వినడం ద్వారా మనసుకు హాయిని కలిగిస్తూ ఉంటాయి. అలా ఉల్లాసాన్ని కలిగించే పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
0: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద ప్రధాన పాత్రధారులుగా 1981లో విడుదలైన చిత్రం ఊరికి మొనగాడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అందాల జవ్వని మందార పువ్వని పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చక్రవర్తి స్వరపరిచిన బాలు సుశీల పాడిన అందాల జవ్వని పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు, జయసుధా, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన చిత్రం ఇల్లాలు. తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలోంచి కేజే యేసుదాస్, ఎస్పి శైలజ గానం చేసిన ఓ బాటసారి ఇది జీవిత రహదారి పాట వింటారు. గీతరచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్

0: సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇల్లాలు చిత్రం నుంచి కేజే జేస్దాస్, ఎస్పీ శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దర్శకత్వం బాలయ్య, తారాగణం చిరంజీవి, కవిత, సుధాకర్, మాధవి. చిత్రం విడుదలైన సంవత్సరం 1981. ఏ సినిమా అనుకుంటున్నారా? అదే, ఊరికిచ్చిన మాట. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచిన చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి పాట మీ అందరి కోసం. మరి విందామా?

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిరంజీవి, కవిత జంటగా ఊరికిచ్చిన మాట చిత్రం నుంచి పాట విన్నారు కదా. తర్వాత పాట ఎర్రమల్లెలు చిత్రం నుంచి బంగారు మాతల్లి పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్, ఎస్పి శైలజ బృందం గానం చేసిన ఈ పాట రచన ధవళ సత్యం, సంగీతం చక్రవర్తి. ధవళ సత్యం దర్శకత్వంలో మురళీమోహన్, మాదాల రంగారావు, కె విజయ ప్రధానంగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఎర్రమల్లెల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్, ఎస్పి శైలజా బృందం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు వేటూరి సుందరరామ్మూర్తి రచనలో పి సుశీల పడిన ఆ దైవమే నా అన్నగా పాట వింటారు. చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట కిరాయి రౌడీలు చిత్రం నుంచి. చిరంజీవి, రాధిక ప్రధాన తారాగణంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1981 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పాట వినండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
3: కిరాయి రౌడీలు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట 1981లో కె రాఘవేందరరావు దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం కొండవీటి సింహం. ఈ చిత్రం నుంచి

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాన చేసిన ఈ మధుమాసంలో ఈ దరహాసంలో పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఎన్టీ రామారావు ద్విపాత్ర అభినయం చేయగా జయంతి శ్రీదేవి ప్రధానంగా నటించారు. మరి పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే విద్యార్థులకు నిజంగా అదొక రంగుల ప్రపంచమే. స్నేహాల పూదోటే అని చెప్పాలి. మరి అక్కడ మీకు స్థానం ఉందా? మీ మనసుకు నచ్చే స్నేహితురాలు తోడయిందా? ఇంకా లేదంటే ఈ సూచనలు మీకు ఉపయోగపడచ్చు. మాట్లాడండి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, అయితేనేం కలుపుగోలుతనం, మంచితనం తోడైతే అంతా మీకు తోడవుతారు. మీ నేపథ్యం, అభిప్రాయాలకి దగ్గరగా ఉండేవారు ఉంటారు. అలాంటి వారిని తెలుసుకోవాలంటే ముందు

చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అందరూ మీ స్నేహితులే అవుతారు. అలాగని మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ ప్రాణ స్నేహితురాలు కాలేరని మరవకండి. ఎప్పుడూ మీ పెదాలపై చెదరని చిరునవ్వు ఉండేలా చూసుకుంటే ఎదుటివారే మీ స్నేహానికి చేయి చేస్తారు. హద్దులు అవసరమే. మాట్లాడిన ప్రతి ఒక్కరితో స్నేహం అనుకోవడం, మీ బలాలు బలహీనతలు చెప్పేయడం, అతిగా అభిమానించడం అస్సలు చేయొద్దు. ఎంత స్నేహమైనా ఎవరి పరిధిలో వారుండాలనేది మరవకండి. లేదంటే మితిమీరిన జోక్యం, ఇతరుల దుష్భావం ఒక్కోసారి సమస్యలు తెచ్చిపెట్టచ్చు. అందుకే ఎంత స్నేహితులైనా సరే మీకంటూ ఓ పరిధి పెట్టుకోండి. అన్ని విషయాలు చర్చించకూడదనే నియమాన్ని పాటించండి. గుర్తుంచుకోండి, అందం, ఆస్తి, వేసుకున్న దుస్తులు, ఇతరత్రా హంగామా చూసి స్నేహాన్ని కోరుకోవద్దు. అలా చేసే స్నేహం ఎక్కువ రోజులు కొనసాగదు. అలానే ఎదుటివారి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకోవడం, అవతలి వారిని అనుకరించడం సరికాదు. మీతో స్నేహాన్ని నిజాయితీగా కోరుకునే వారితోనే స్నేహం చేయండి. కలకాలం మీ స్నేహం బంధం నిలబడుతుంది. లిజనర్స్, మరి విన్నారు కదండి. మరి ఇంకొన్ని విషయాలు వినే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వంటింట్లో వాడే పదార్థాలను ఉపయోగించి ఏం చేస్తాం? వంట చేస్తామంటారా? అంతేకాదండి, మనం వాడే తాజా పండ్లు కూరగాయలతో అన్నానికి మెరుగులు దిద్దుకోవచ్చు. అదెలాగో చూసేయండి. మరి
3: టమాటో, చాలా కూరల్లో వీటిని ఉపయోగిస్తాం కదా. ఇదే టమాటో సహజ సన్స్క్రీన్ లా ఉపయోగపడుతుంది. చర్మాన్ని బిగుదుగా మారుస్తుంది, మెరిపిస్తుంది కూడా. 1 లేదా 2 చెంచాల టమాటో రసాన్ని మీ ముఖానికి పూతలో వేసి చేతివేళ్లతో నెమ్మదిగా మర్దన చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుందండి. చాక్లెట్, ఇది చర్మాన్ని తేమ కోల్పోకుండా చేస్తుంది, కొత్త కణాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. కరిగించిన చాక్లెట్ని ముఖానికి మెడకు రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికోసారి చేయాలి. యాపిల్, దీనిలో చర్మానికి మేలు చేసే ఏ, సి విటమిన్లు, రాగి వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇవి వయసును తగ్గించే సహజ యాంటీ ఏజింగ్ కారకంలో పనిచేస్తాయి. ముఖంపై ముడతల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి, మృత కణాలను నివారిస్తాయి కూడా. పైగా ఇది అన్ని రకాల చర్మతత్వాల వారికి సరిపోతుంది. చెంచా యాపిల్ తురుములో 2 చెంచాల కొబ్బరి నీళ్లు, 3 చుక్కల నిమ్మ నూనె వేసుకుని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు నిమ్మ నూనెకు బదులు నువ్వుల నూనె వాడుకోవచ్చు. లిజనర్స్, మరి విన్నారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూసేయండి. మరి ఇంకొన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందు ఒక అద్భుతమైన పాట.

0: forever, ever be.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈరోజు మహిళలో మనం రైస్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినవి: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/3 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, మిరియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 6, కరివేపాకు 2 రెబ్బలు, ఉప్పు కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూను. లిజనర్స్, మరి కావలసిన పదార్థాలు వినేశారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో విందాం. బియ్యం పప్పు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసి సుమారు 1/2 గంట సేపు పొడి బట్ట మీద వేసి ఆరనివ్వాలి. ఇప్పుడు రెండింటినీ కలిపి మిక్సీలో వేసి మరీ రవ్వలా కాకుండా 2-3 సార్లు తిప్పి తీసేయాలి. నాన్ స్టిక్ ప్యాన్లో నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాస్త కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. వేగాక కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. అందులో సుమారు 2.5 కప్పుల నీళ్లు పోసి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్లో పోయాలి. అందులోనే మిక్సీ వేసిన పప్పు, బియ్యపు రవ్వ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రాణిస్తే బియ్యం ఉప్మా రెడీ అండి.
5: సో లిజనర్స్, విన్నారు కదండి, మరి మీరు కూడా ట్రై చేసి చూసేయండి.
4: ఓకే లిజనర్స్, ఈ రోజు విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నా. రేపు మళ్ళీ ఇంకొక మంచి విషయాలతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. నేను మీ ఆర్జే అమూల్య. ఈరోజు ఆయుష్మాన్ బాబాతో నేను మీ ముందుకొచ్చేసానండి. మరి ఈరోజు విషయాలేంటో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్.

0: எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாற்றவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஎச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், பீமபுரம்.
2: வெல்கம் பேக் டு ஆயுஷ்மான் பவா. పూల్ మకానా ఈ పేరు వింటే ఎవరికైనా దాంతో చేసే కూర మాత్రమే గుర్తొస్తుంది. ఎందుకంటే వాటిని మనం పెద్దగా వాడం, దాంతో అవేంటో కూడా పెద్దగా పట్టించుకోం. కానీ వాటిని దేవతల ఆహారంగా భావించి ఇష్టంగా తినేవాళ్ళు ఎందరో. ఎందుకో ఏమిటో ఓసారి చూద్దామా. తామర పువ్వు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి ఇలా దేవతలకి ఆసనంగా అందరికీ సుపరిచితమే. పూజాదికాల్లోనూ దానిదే అగ్రాసనం. ఆ తామర పువ్వు గింజలే ఈ పూల్ మకానా. వీటినే తామర గింజలు, ఫ్యాక్స్ నట్స్ అని పిలుస్తారు. తాజాగాను వేయించుకుని, ఎండబెట్టి, ఉడికించుకుని ఇలా రకరకాలుగా వీటిని తింటుంటారు. ఉత్తరాదిన అన్ని రకాల పండగలు, పూజల్లోనూ వీటితో ప్రత్యేకంగా వంటల్ని తయారు చేసి నైవేద్యంగాను పెడుతుంటారు. కేవలం మన దేశంలోనే కాదండి, తూర్పు ఆసియా దేశాలన్నిటిలోనూ డెజర్ట్లు, స్వీట్ల తయారీలోనూ వాడుతుంటారు. చైనా కొత్త సంవత్సరానికి చేసుకునే స్వీట్లలో ఇది తప్పనిసరి. అక్కడి సంప్రదాయ వైద్యంలోనూ వీటిని వాడకం చాలా ఎక్కువట. తాజా గింజలు అంతటా దొరకవు గానీ ఎండపెట్టనివి మాత్రం అన్ని చోట్ల మార్కెట్లో దొరుకుతాయి. మన దేశంలో ఈ తామర గింజల పంటకి బీహార్ పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా దొరికే మకానాల్లో 63% అక్కడే పండుతాయి. తాజా తామర గింజల్లో ఎండిన వాటిల్లో కన్నా సాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం తక్కువ, ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ వంటివి ఎక్కువ. అందుకే మణిపూరి వాసులు వీటిని పచ్చిగానే ఎక్కువ తింటారు. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక పాట.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఎండిన వాటినే మకానా అని హిందీలో పిలుస్తారు. ఇవి ముదురు గోధుమ రంగులోను తెలుపు రంగులోను రెండు రకాలుగా దొరుకుతాయి. నిజానికి రెండు ఒకటేనండి. కానీ బాగా పండిన కాయ ఎండాక తీసేవి ముదురు రంగులో ఉంటే, గింజ పూర్తిగా తయారై కాయ ఆకుపచ్చ రంగులో ఉండగానే తీసేవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే కొందరు రంగు కోసం గింజల్ని హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి వాటితో బ్లీచ్ చేసి మరీ విక్రయిస్తుంటారు. అందుకే తెల్లగా ఉండే వాటికన్నా చూడ్డానికి అందంగా లేకున్నా ముదురు రంగులో ఉండేవి కొనుక్కోవడమే ఉత్తమం. ఎండు బఠానీలు మాదిరిగానే వీటిని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని కూరల్లోనూ, సూపుల్లోనూ, పుడ్డింగుల్లోనూ, పాయాసాల్లోనూ, స్నాక్స్లోనూ వాడుకోవచ్చు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై వంటి వాటితో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి స్నాక్. పాప్కార్న్ను తలపించే తామర గింజల్లో పోషకాలు, ఔషధ గుణాలు లెక్కలేనన్ని. అందుకే అనేక ప్రాంతాల్లో ఈ గింజల కోసమే తామర పంటను పండిస్తుంటారు. లిజనర్స్, మరి మకాన ఉపయోగాలేంటో తెలుసుకునే ముందు ఒక మంచి పాటనైతే వినేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అన్ని వయసుల వాళ్ళకి తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండటం వల్ల వీటిని చిన్న పెద్ద ఎవరైనా తినొచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు దారితీసే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వయసుని మీద పడనీయవు. అందుకే మకానాను ఓ యాంటీ ఆక్సిడెంట్ గా పేర్కొంటారు పోషక నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఎల్ ఐసోయాస్పాటిల్ మిథైల్ ట్రాన్స్పెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రోటీన్లను బాగు చేస్తుంది. దాంతో యాంటీ ఏజింగ్ కోసం తయారు చేసే క్రిముల్లోనూ మందుల్లోనూ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్ధకానికి మంచి మందే. శరీరంలో వ్యర్థాలను, టాక్సిన్లను తొలగిస్తుంది. తామర గింజల్ని తరచూ తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ, అందుకే బీపీ రోగులకు ఇది చాలా మంచి ఆహారం. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు వినే ముందు ఒక మంచి పాట.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తామర గింజల్లో క్యాలరీలు తక్కువ కావడం వల్ల మధుమేహాలకి ఎంతో మంచి ఆహారం. పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి స్నాక్ ఫుడ్. అనేమియా రోగులకి దీన్ని ముందుగా ఇస్తారు సాంప్రదాయ వైద్యులు. స్త్రీ పురుషులిద్దరిలోనూ ఇవి శృంగార ప్రేరితంగా పనిచేస్తాయి. గర్భిణీలకి బాలింతలకి వీటికి ఆహారంలో ఇవ్వడం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, ప్లీహం పనితీరుకి దోహదపడతాయి. నిద్రలేమి, చికాకులతో బాధపడే వాళ్ళు వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. డయేరియాను నివారించడంతో పాటు ఆకలిని పెంపొందిస్తాయి కూడా. తరచూ మూత్రానికి వెళ్లే వారికి, అమీబిక్ డిసెంట్రీతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి మంచిదే. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ రెండింటినీ తగ్గించే గుణం దీనికి ఉండడం విశేషం. చూసారా మరి, మనం ఏ విందు భోజనాల్లోనో ఏ ఒక్కసారో కూర రూపంలో తినే పూల్మకనలో ఎన్ని మంచి గుణాలు. వీలైతే ఇక నుంచైనా వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఓకే లిజనర్స్, ఈరోజు టాపిక్ నచ్చిందని

రేపు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

விஷ்ணு FM 90.4. ఏకీకృత సేద్యంలో లేఖ్య సంరక్షణ. సేద్యం లేకపోతే మార్కెట్లలోనూ దుకాణాల్లోనూ అమ్మడానికి ఏమీ ఉండదు. అమ్మకందారులకులానే ఈ మార్కెట్లో తమ వ్యాపారాల ద్వారా రైతులు కూడా డబ్బు సంపాదించారు.

0: మా కొబ్బరికాయలు, గుమ్మడి, సొరకాయలని మార్కెట్ లో అమ్మగలిగాను. అందుచేత ఒకటి కన్నా ఎక్కువ రాబడి ప్రవాహాలుండాలి.
1: ఏకీకృత క్షేత్రాలలో వేర్వేరు సాధకాలు, కార్మికులు, సంవత్సరం పొడవునా అవసరమయ్యే వివిధ రకాల పంటలు, కూరగాయలు, పళ్ల చెట్లు, పశువులు ఉంటాయి. నిర్వహణీయమైన తమ స్వంత వనరులనే గరిష్టంగా వాడుకుంటాయి కాబట్టి ఖరీదైన సాధకాలని కొనే అవసరం ఉండదు. అయితే ఒక వ్యవసాయ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారబోవడం ఒక పెద్ద నిర్ణయం. ఏకీకృత సేద్యాన్ని చేస్తే మీరు తప్పకుండా డబ్బు సంపాదించగలరన్న నమ్మకం ఏముంది? ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు డబ్బు జాడ కనిపెట్టి ఉండడం కష్టమే అయినా అది సాధ్యము, అవసరం కూడా.
0: మాలో ఖర్చుల వివరాలని రాసి పెట్టుకుని చాలా మందికి మా ఆదాయాల కన్నా ఖర్చులు పెరుగుతున్నాయన్న సంగతే తెలియదు. కనుకనే అసలు సమాచారమే లేకపోవడం కన్నా జమ ఖర్చులని రాసి పెట్టుకోవడమే ఉత్తమం. వరి నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతున్నట్లు మాకు చాలా సార్లు అనిపిస్తుంది, కానీ ఆ రాబడి కన్నా ఆ పంట మీద పెట్టిన ఖర్చు ఎక్కువైందన్న విషయాన్ని పట్టించుకోము.
1: మీ దగ్గర లెక్కలన్నీ పూర్తిగా ఉంటేనే ఖర్చులు, అమ్మకాలని గమనించడం కుదురుతుంది. దానివల్లనే కాలక్రమేణా మీ పొలం ఎలా పరిణమిస్తోందనేది తెలుస్తుంది. ఇతర రైతుల లెక్కలతో పోల్చి చూసుకోవడానికి కూడా దానివల్ల వీలవుతుంది. 10 సంవత్సరాల క్రితం జెరీ డియోన్సన్ తన పొలాన్ని వైవిధ్యభరితమైన జైవిక పొలంగా మార్చాడు. మొదటిసారి సేద్యం చేసినప్పటి నుంచి అతను జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. అలా రాసి పెట్టుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతని సాటి రైతులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు.
2: నేను రైతుల సేద్యపు పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేస్తాను. 16 వారాల తర్వాత జమా ఖర్చులని రాసి పెట్టుకోవడం అంతా రైతులు నేర్చుకుంటారు. ఏం చేస్తున్నారు, సాధకాలు ఏవైనా వాడారా, వాటికి రుసుముందా, ఎంత, ఇలాంటివన్నీ ప్రతి క్లాస్ లోనూ చెప్తాను. కోతలయ్యే వరకు ప్రతిదీ రాసి పెట్టుకుని ఖర్చు పెట్టేదెంత, సంపాదించేదెంత అన్నది అప్పుడు లెక్క కట్టాలి.
1: ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మోనోక్రాప్ కోసం ఒకటి, ఏకీకృత క్షేత్రం కోసం మరొకటి చొప్పున 2 వేర్వేరు షీట్లు ఉంటాయి. మీ ముఖ్య సాధకాల జాబితా రాసుకోవాలి. నాట్లకి, కలుపు తీయడానికి, కోతలకి కార్మికులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, నీళ్లు, ఇంధనం. మోనోక్రాప్ వరి పంటతో మొదలుపెట్టి జెర్రీ తన సాటి రైతులని స్పష్టమైన సమాచారాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఏడాది పొడవునా ప్రతి సాధకం మీద పెట్టిన ఖర్చు ఎంత? సమూహంతో కలిసి 2 రకాల పొలాలని పోల్చి చూడడానికి 1 హెక్టార్కైన ఖర్చులని జెర్రీ లెక్కగడతాడు. సమూహంలోని రైతులు తమ ఫోన్లని వాడుతూ గత సీజన్ లో తాము పెట్టిన ఖర్చులని లెక్కగట్టడానికి సహాయపడుతూ ఆ సమాచారాన్ని పంచుకుంటారు. ఎన్నో వేర్వేరు ఖర్చులు, రాబడులు గల అతి వైవిధ్యభరితమైన పొలంలో ఖచ్చితమైన వివరాలు రాసి పెట్టుకోకపోతే ప్రతిదీ లెక్కకు రావడం అసాధ్యం. తన రికార్డు పుస్తకాల ద్వారా ప్రతి సాధకానికి అయిన ఖర్చుని జెర్రీ లెక్కగట్టగలడు. తన వరి పంటకు, పళ్ల చెట్లకు, పశువులకు అతను వేర్వేరు కాలంలని వాడతాడు. అనేక రకాల కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వరి మాత్రమే పండించే పొలానికన్నా అతను కార్మికుల మీద పెట్టే ఖర్చు ఎక్కువని అర్థం. విత్తనాల కోసం సగటున 9,000 పెసోలు ఖర్చు పెడుతున్నామని సాధారణ వరి సేద్యగాళ్లు జెర్రీకి చెప్తున్నారు. తన వైవిధ్యభరిత క్షేత్రంలో విత్తనాల పొదుపు వల్ల గాని, సాటి రైతులతో మార్పిడి జరపడం వల్ల గాని జెర్రీకి 1,500 పెసోలు మాత్రమే ఖర్చయ్యాయి. మొదట్లో జైవిక ఎరువు మీద జెర్రీ ఖర్చు చేసిన మొత్తం సాధారణ రైతులు రసాయనిక ఎరువుల మీద పెట్టిన ఖర్చుకి సమానంగా ఉండేది. తన ఎరువులకయ్యే ఖర్చుని తగ్గించడానికి జెర్రీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పులియబెట్టిన సహజ కషాయాలను అనేకంగా ఏర్పాటు చేశాడు.
2: ప్రతి నెల 4 టన్నుల వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేస్తాను. నా పొలంలో అదే వాడతాను. అలాగే రకరకాల కషాయాలని తయారు చేస్తాను. దేశవాళీ సూక్ష్మ జీవాలను చేస్తాను. చేపల అమీనో ఆమ్లాలని, పులిసిన పళ్ళ రసాలని, వర్మీ కంపోస్ట్ ని, జైవిక మూలిక పోషకాలని చేస్తాను. నా ఖర్చులను తగ్గించేవి, నా పొలానికి సాధకాలు ఇవే.
1: వరి పంటలో తెగుళ్లని అదుపు చేయడానికి రసాయనాలని కొనే బదులు ఖర్చు ఏమాత్రం కానట్టి చేపల వ్యర్థాలని, పులియబెట్టి గాని, సులువైన ఇతర కషాయాలని గాని జెర్రీ వాడతాడు.
2: పొలంలో కొబ్బరాకుల కొమ్మలను పరిస్తే ఎలుకలు పారిపోతాయని మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. ఆ కొమ్మలను చూసి ఎలుకలు భయపడి పారిపోతాయి.
1: సాధారణ వరి పంటకైన ఖర్చులన్నీ కలిపి వేర్వేరు వ్యాపారాలు గల ఏకీకృత వైవిధ్యభరిత క్షేత్రపు ఖర్చులతో పోల్చాలి. వరి పంట మాత్రమే పండించిన

0: సాధారణ పొలం మీద వచ్చిన నికర లాభం 18,000 పెసోలు. తన ఏకీకృత జైవిక క్షేత్రం నుంచి జెర్రీకి వచ్చిన లాభం అంతకు 3 రెట్లు ఎక్కువ. ఒకే పరిమాణమున్న పొలంలో తన కూరగాయలు, పళ్ళు, పశువుల ద్వారా కూడా జెర్రీ లాభాలను ఆర్జించాడు. ఆ విధంగా ఏకీకృత క్షేత్రపు మొత్తం నికర లాభం 102,000 పెసోలు. ఇది సాధారణ వరి పొలానికన్నా దాదాపు 6 రెట్లు ఎక్కువ. సమూహంలోని ఇతర రైతులతో సేద్యపు రికార్డులని పోల్చి చూడడం అనుభవాలని, మెరుగైన పద్ధతులను పంచుకోవడానికి ఉపకరిస్తుంది. అది ఇతరులకి ప్రేరణనిస్తుంది కూడా.
1: ఏ పంట మీద డబ్బు ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకోవడానికి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం చాలా పనికొస్తుంది. దీంతో తర్వాతి పంటలో మీ ఖర్చులని తగ్గించే కొన్ని వికల్పాలని ఎంచుకుని అధిక లాభాలని సాధించేందుకు వీలవుతుంది.
0: తరగతి పూర్తయ్యేసరికి తమ తమ రికార్డులని రాసి పెట్టుకోవడానికి రైతులంతా మంచి ఆసక్తిని కనబరచారు. అందుకని జెర్రీ తను రాసి పెట్టుకున్న పాత రికార్డులని వాళ్ళకి చూపాడు. లాభాల్లో కనపడిన తేడా వల్ల చాలా మంది రైతులు ప్రభావితులై తమ పొలాలని కూడా వైవిధ్య భరితం చేయడానికి నిర్ణయించుకున్నారు.
2: ఇప్పటికిప్పుడే మారలేను, కానీ 1 హెక్టార్లో ఏకీకృత సేద్యం చేయాలనుకుంటున్నాను. ప్రతి పంట మీద ఎంత ఖర్చు పెట్టాను, ఎంత లాభం వచ్చింది అన్నది నేను చేసిన ప్రతి పనిని తెలియజేస్తుంది. కాబట్టి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం ముఖ్యం.
0: అల్మారియో సెనేరో వివరిస్తున్నట్లు రికార్డులు రాసి పెట్టుకోవడం రైతులందరికీ ముఖ్యమే అయినా జైవిక సేద్యగాళ్ళకి మరీ ముఖ్యం.
2: మా జైవిక సేద్యంలో పంటలను కనిపెట్టి చూడడానికి, అవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎలా పెరిగాయి, మేం వాడిన సాధనాలేమిటి వగేరా ఖర్చులు రాసి పెట్టుకోవడం అవసరం. మేము 3వ పక్షం లేదా PGS పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ నుండి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు మా ఉత్పత్తులను సేంద్రీయంగా ధృవీకరించడం చాలా అవసరం.
0: జీవావరణ సేద్యం చేస్తూ అల్మారియో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతని పొలం మూలికలు, మొలకలు, పళ్లు, కూరగాయలని ఉత్పత్తి చేస్తుంది. ఇక బాతులు, చేపల చెరువు అతని కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆదాయాన్ని ఏడాది పొడవునా సమకూర్చుతూ ఉంటాయి. పొలంలో కార్మికులు తమ రోజువారీ కార్యాచరణలను రాసి ఉంచుతారు. దానివల్ల వేర్వేరు పంటలు మార్కెట్లో అమ్మడానికి ఎప్పుడెప్పుడు సిద్ధమవుతాయో వాళ్లు సరిగ్గా ప్రణాళిక వేసుకుని తెలుసుకోగలుగుతారు.
1: మేము ఎప్పుడు నాట్లు వేశాం, ఎప్పుడు వాటిని మార్చాం, ఎప్పుడు కోతలు చేయవచ్చు అనేది తెలియడానికి మేము ప్రతిరోజు చేసే పనులని తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
0: ఆసక్తికరమైన అనేక పద్ధతులను గురించి నేర్చుకోవడానికి అల్మారియో పొలాన్ని రుసుము చెల్లించి సందర్శించేవాళ్లు అక్కడి తాజా ఉత్పత్తులని, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులని కొనాలని తరచూ ఉబలాట పడతారు. అన్ని లాభాలను వారొక ప్రత్యేకమైన కార్యాచరణ పుస్తకంలో రాసి పెడతారు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. రికార్డులని సరిగ్గా రాసి పెట్టుకునే రైతులు తమ పొలాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతారు. కాలంతో పాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తుందో చూడడానికి వివరమైన రికార్డులు ఉపయోగపడతాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి మీ పద్ధతులేవైనా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా లాభాలు 6 రెట్లు పెరుగుతాయని రికార్డులు చెబుతున్నాయి. దానివల్ల ఆహార భద్రత కూడా పెరుగుతుంది.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: विष्णु FM 90.4।
1: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మన నిత్య జీవిత అవసరాల్లో ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన రెడి విష్ణు 90.4 విజ్ఞాన దర్శిని. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. ప్రపంచమంతా పరస్పర సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉంటుంది అనే దాని గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం, సరేనా? ఒకటేంటంటే, ప్రకృతిలో ఏదీ విడిగా లేదు. అన్నీ పరస్పరం పెనవేసుకున్న పదార్థ రూపాలే. ఏది తనకు తానే స్వతంత్రంగా అభివృద్ధి చెందటం లేదు, మిగతా వాటితో

సంబంధాల్ని కలిగి ఉంటూ పరస్పరం ప్రభావితమవుతూ అభివృద్ధి అనేది చెందుతూ ఉన్నాయి. అటు నిర్జీవ పదార్థంలోనూ ఇటు జీవ పదార్థంలోనూ ఈ గతి తార్కిక సూత్రాన్ని మనం గమనించగలం. ఇక అత్యంత సూక్ష్మమైనవి ప్రాథమిక కణాలు. ఇవి పరస్పర సంబంధం కలిగి ఉండటం వల్లనే పరమాణువులు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ పరమాణువుల కలయిక వల్ల అణువులు, అణువుల సముదాయంతో వస్తువులు ఏర్పడుతున్నాయి. ఈ వస్తువులన్నీ గురుత్వాకర్షణ శక్తి గల భూగ్రహంతో ముడిపడి ఉన్నాయి. అవునా, భూమనేది ఒంటరిగా లేదు. వాయుధూళి మేఘాల్లోని అసంఖ్యాక రేణువుల కూడిక వల్ల జనించిన గ్రహాల్లో అదొకటి. అది సూర్యుడితోనూ ఇతర గ్రహాలతోనూ సంబంధాన్ని కలిగి ఉంది. ఇక ఈ గ్రహాలన్నీ పరస్పర సంబంధం కలిగి తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు మరొక నక్షత్రం. అవునా, నక్షత్రాలు కూడా విడిగలేవు. అనేక కోట్ల నక్షత్రాలు కలిసి ఒక గెలాక్సీలో చేరి ఉన్నాయి. ఈ గెలాక్సీ ఇంకెన్నో ఇతర గెలాక్సీలతో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్వాంతరాణమంతా ఇంతే మరి. ఇక జీవరాశులు కూడా నేరుగా తమకు తామే ఇతరత్రా ఎలాంటి సంబంధం లేకుండా ఉద్భవించలేదు. అవునా, నిర్జీవ పదార్థం నుంచే జీవం పుట్టింది. సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాలు, సముద్ర జలాలు, భూగ్రహ ప్రత్యేక పరిస్థితులు లేకుండా అది సాధ్యం కాదు. ఇక నిర్జీవ పదార్థంలో ఉండే మూలకాలు జీవ పదార్థంలో కూడా ఉన్నాయి. జీవజాతులన్నీ దేనికవి అడ్డుగోడ కట్టుకుని లేవు. ఏకకణ జీవులు లేకుండా బహుకణ జీవులు లేవు. జలచరాలు లేకుండా భూచరాలు కూడా లేవు. మరి వెన్నెముకు లేని జంతువులు లేకుండా వెన్నెముకు గల జంతువులనేవే లేవు. నరవాలను లేకుండా మానవులు లేరు. పరస్పర సంబంధం లేకపోతే జీవ పరిణామమే లేదు. అవునా, జీవుల్లో సాధారణ లక్షణాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. ఈ లక్షణాలను బట్టి వృక్ష జంతు జాతులుగా విభజిస్తున్నాం. ఈ జాతులు తిరిగి తరగతులుగా కుటుంబాలుగా ఏకత్వాన్ని కలిగి ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక పరస్పర ఆధారం లేకుండా జీవ ప్రపంచంలో ఏది మనుగడ సాధించలేదు, అభివృద్ధి చెందలేదు కూడా. నేల నీరు లేకుండా మొక్కలు బతకలేవు. మొక్కలు ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది, అంటే పత్రహరిత అన్నమాట. ఇక గాలిలో బొగ్గు పులుసు వాయువు అనేది ఉంటుంది. సూర్యరశ్మి ప్రభావం వల్ల అది బొగ్గు ప్రాణవాయువుగా విడిపోతుంది. ప్రాణవాయువు అనేది గాలిలో కలుస్తుంది. ఈ ప్రాణవాయువుపై ఆధారపడే జంతుకోట అనేది జీవిస్తోంది. అవునా, బొగ్గును మొక్క స్వీకరించి పిండి పదార్థంగా మార్చుకుంటుంది. మొక్కల్ని తిని జంతువులు బతుకుతున్నాయి. మరి ఈ రెండింటిని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు కదా. ఇక మానవుడు సంఘజీవి. ఏ మనిషి ఒంటరిగా బతకడు. మానవ సమాజ మనుగడకు మూలమైన ఉత్పత్తిని

సృష్టింపబడినాయనే సృష్టివాదాన్ని నిరాకరిస్తోంది. అన్నీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉన్నాయని, ఒకదాని నుండి మరొకటి ఉద్భవించిందనే పరిణామవాద సిద్ధాంతాలను విశ్వసిస్తోంది.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అవేంటంటారా, రెండు విరుక్త శక్తుల మధ్య ఐక్యత ఇంకా ఘర్షణ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్థిరమైనది

శాశ్వతమైంది, మార్పులేనిది ఏదీ లేదు. ఏదో ఒకటి పుడుతూ అభివృద్ధి అనేది చెందుతోంది, క్షీణిస్తూ నశిస్తోంది. అవునా? ఈ పరిణామ క్రమం అనంతం, అనివార్యం. ప్రకృతి అనేది మారుతోంది, సమాజం మారుతోంది, ఆలోచన మారుతోంది. ఈ మార్పు ఈనాటికే కాదు, గతంలో కూడా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇక ఈ మార్పుకు మూలమేది, ఎక్కడుంది? ఇక పదార్థ పరిణామ ఫలితమే ఈ ప్రపంచమేదే. ఆ పరిణామం ఎలా జరుగుతోంది? దాని చోదక శక్తులేమిటి? అంటే అన్నింటికీ ఆ దేవుడే అనే భావవాదం ఈ ప్రశ్నకు జవాబు కూడా డిటో ఉంటోంది. అంటే అంతా పదార్థమే అనే భౌతికవాదం పదార్థ చలనానికి సరైన కారణాన్ని కనుగొనడానికి గతి తార్కిక పద్ధతిని అవలంబించింది. ఇక ప్రతి వస్తువులోనూ పరస్పర విరుద్ధ శక్తులనేవి ఉన్నాయి. అవి విడదీయరాని విధంగా ఐక్యతను కలిగి ఉన్నాయి. అదే సమయంలో అవి నిరంతర ఘర్షణలో కూడా ఉంటాయి. ఈ ఐక్యత ఘర్షణ వల్లే వస్తువు ఉనికిలో ఉందన్నమాట. అంటే చలనం కలిగి ఉంటుంది. దీనినే పరస్పర విరుద్ధ శక్తుల ఐక్యత, ఘర్షణ లేదా వైరుధ్య సూత్రం అని కూడా అంటారు. ఈ పదార్థ పరిమాణానికి అసలు కారణాన్ని బహిర్గతం చేసింది ఈ సూత్రమే. ప్రపంచ మార్పు అభివృద్ధి ఈ సూత్రమే వివరిస్తుంది. ఈ గతిక తార్కిక సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. గతి తార్కిక సిద్ధాంతానికి ఇది గుండెకాయ లాంటిది. దాని సారమంతా ఈ సూత్రంలోనే ఇమిడి ఉంటుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోకుండా విశ్వాంతరాళంలోని మార్పులకు, జీవ పరిణామానికి మూలాన్ని కనుగొనలేం. అవునా? మన చుట్టూ ప్రపంచాన్ని పరిశీలిస్తే ఎటు చూసినా వైరుధ్యాలే. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, కుడి ఎడమ, పైన కింద, పాత కొత్త, ఇలాంటివే ఇంకెన్నో అన్నింటిలోనూ విరుద్ధాంశాలనేవి ఉంటాయి. ఏది లేకపోయినా మరొకటి లేదు. ఏ రెండింటికి పొత్తనేది కుదరదు, కలిసి కలహించుకుంటాయి. ఇక అయస్కాంతం మనందరికీ తెలిసిందే, అవునా? దానిలో ఉత్తర దక్షిణ ధ్రువాలనేవి ఉంటాయి. అవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులు, వాటిని వేరు చేయలేం. ఇక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతిదీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిగి ఉంటుంది. ఇక గణితంలో కూడిక తీసివేతలు, గుణకార భాగాహారాలు ఒకదానికొకటి పొసకనివే. ప్లస్ లేకుండా మైనస్ ఉంటుందా? మైనస్ లేకుండా ప్లస్ ఉంటుందా? మరి ఆ రెండింటికి మధ్య ఘర్షణ లేకుండా ఉంటుందా? ఇది ఈ భౌతిక శాస్త్రంలో ప్రతి చర్యకు సమమగు వ్యతిరేక చర్య అనేది తప్పనిసరిగా ఉంటుంది. అదే న్యూటన్ సూత్రం వైరుధ్యాన్ని చక్కగా వివరిస్తోందన్నమాట. వస్తువులన్నింటిలోనూ వైరుధ్యం ఉంది. అతి సూక్ష్మమైన ప్రాథమిక కణాల్లో విరుద్ధ ధర్మాలనేవి ఐక్యంగా ఉంటాయి. ఇక పరమాణువుల్లో ధన విద్యుత్ కలిగిన ప్రోటాన్ అనేది ఉంటుంది. దాని చుట్టూ ఋణ విద్యుత్ కలిగిన ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ రసాయనిక పరిణామాల్లో పరమాణువులు సంయోగం వియోగం చెందుతూ ఉంటాయి. అవునా?

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నా కదా. ఇప్పుడు దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు అనేవి ఉంటాయి. విశ్వాంతరాళ్లలో ఆకర్షణ, వికర్షణ లాంటి పరస్పర విరుద్ధ శక్తుల వల్లే నక్షత్ర మండలాలు అనేవి వెలిసాయి. వాయుధూళి మేఘం సౌర కుటుంబం ఏర్పడింది. నిర్జీవ పదార్థంలోనే కాదు, జీవ పదార్థంలో కూడా ఇదే సూత్రం. ఇక పుట్టుక, చావు జీవన సహజ లక్షణం. ఇందుకు అతీతమైన జీవి ఏదీ లేదు, అవునా? జీవకణాలు వృద్ధి చెందడం, నశించడం పరస్పర విరుద్ధ ప్రక్రియలు. అయితే ఈ జీవన ప్రక్రియలు ప్రాణుల మనుగడకు మూలాధారమని చెప్పుకోవాలి. ఒక కణం జండుగా, జండు నాలుగుగా చీలటం ద్వారా ఏకకణ జీవులు సంతానోత్పత్తిని పొందుతున్నాయి. ఆడ, మగ ఒకే జీవజాతిలో విరుద్ధ శక్తులుగా కలిసి ఉన్నాయి. ఇక ఏదీ లేకపోయినా ఈ భవిష్య సంతతే లేదు. జీవకణ విభజనలో క్రోమోసోమ్లోని జీన్స్ అనేవి వారసత్వ లక్షణాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తాయి. ఈ జీన్స్ లో జరిగే మ్యూటేషన్స్ వల్ల నూతన లక్షణాలు కూడా పుడుతూ ఉంటాయి. ఆ విధంగా అత్యధిక లక్షణాలు అనువంశికంగా వస్తూ ఉండటం, అదే సమయంలో కొద్దిదైనా నూతన లక్షణాలు కలగటం, ఇక జీన్స్ లో జరిగే మ్యూటేషన్స్ వల్ల నూతన లక్షణాలు కూడా

పుడుతూ ఉంటాయి. ఆ విధంగా అత్యధిక లక్షణాలు అనువంశికంగా వస్తూ ఉండటం, అదే సమయంలో కొద్దిదైనా నూతన లక్షణాలు కలగటం మధ్య వైరుధ్యం అనేది ఏర్పడుతుంది. ఈ వైరుధ్యంపైనే నూతన జీవజాతుల ఆవిర్భావం ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలోనే కాదు, మానవ సమాజంలో కూడా వైరుధ్యాలు అనేవి ఉన్నాయి. వర్గ సమాజంలో వర్గాలుంటాయి, బానిస సమాజంలో బానిస యజమానులు, బానిసలు ఉన్నారు. ఇక ఫ్యూడల్ సమాజంలో భూస్వాములు, రైతులు ఉన్నారు. పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారులు, కార్మికులు ఉన్నారు. ఇలా ఒక వర్గం లేకుండా మరొక వర్గం అనేదే లేదు. వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉండి తీరుతుంది. మానవుడి ఆలోచనలో కూడా వైరుధ్యం అనేది ఉంటుంది. మంచి చెడుల మధ్య, జ్ఞానం అజ్ఞానంల మధ్య నిరంతరం వైరుధ్యం ఉంటుంది, అవునా? అందువల్ల ఈ వైరుధ్యం అనేది విశ్వవ్యాపితం. ఈ జగత్తు అంతా విరుద్ధ శక్తుల ఐక్యత ఘర్షణని ప్రతిబింబిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటారా, విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ, ఏది అభివృద్ధికి ప్రధానం, పరిణామ క్రమంలో ఏది కీలక పాత్రను వహిస్తోంది అనే ప్రశ్న అనేది మీ అందరి ముందుకు వచ్చి ఉంటుంది, అవునా? ఇప్పుడు సులభంగా అర్థమయ్యే ఉదాహరణ ఒకటి తెలుసుకుందాం. మన చుట్టూ జనంలో మంచివాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. ఫలానా వ్యక్తి మంచివాడు అని అంటున్నాం కదా, మరి దాని అర్థం అతనిలో చెడ్డ గుణాలేవి లేవని కాదు, మంచి ఉంది, చెడు ఉంది, ఈ రెండింటి మధ్య ఘర్షణ కూడా ఉంది. మరి ఆ ఘర్షణలో మంచితనం ఆధిక్యతలో ఉంటే మంచివాడు అని అంటున్నాం. కనుక ఘర్షణ ఆ వ్యక్తి గుణాన్ని నిర్ణయిస్తుందన్నమాట. ఇక పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి. ప్రోటాన్ నుండి విడిపోవాలని ఎలక్ట్రాన్ చూస్తుంది, ఎలక్ట్రాన్ పారిపోకుండా ప్రోటాన్ అనేది లాగు ఉంచుతుంది. ఈ ఘర్షణ వల్లనే పరమాణువు చలనంలో ఉంటుందన్నమాట. ఈ ఆకర్షణ వికర్షణ లాంటి విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే విశ్వాంతరాలలో అనేక పరిణామాలకు దారితీసింది. వెల్ లిజనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాల గురించి, అదేనండి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత ఘర్షణల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకునేవి ఉన్నాయి. మరి ఆ విషయాలన్నీ తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

అదే సంగతి. ఆ కాలనీలో ఎవరికి కిచెన్లు ఉండవట, అదేంటి ఇప్పుడు తెలుసుకుందామా? మా తర్వాత వీళ్ళని ఎవరు చూసుకుంటారు? మానసిక ఎదుగుదల లేని పిల్లల తల్లిదండ్రుల్ని నిత్యం వేధించే ప్రశ్న ఇది. అందుకు సమాధానం వెతికే క్రమంలో దేశంలో ఇంకెక్కడ లేని విధంగా ఓ సరికొత్త కాలనీని నిర్మించుకున్నారు వాళ్ళు. సుమారు 50 మంది తల్లిదండ్రులు కలిసి ఒకే కమ్యూనిటీగా మారట. 8.5 ఎకరాల ప్రాంగణంలో తమ సంతానానికి స్వతంత్రంగా బతకడం నేర్పుతూనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబంలా జీవిస్తున్నారు. క్లాప్స్ అనే ఈ స్పెషల్ కాలనీ విశేషాలివి. ఆర్టిజం, మెంటల్ రిటార్డేషన్, సెరిబ్రల్ పాలసీ, డ్రౌన్ సిండ్రమ్, ఇవన్నీ కొత్తగా మన దేశంలో పుట్టుకొచ్చిన సమస్యలైతే కావు. కాకపోతే ఒకప్పటి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ పిల్లల్ని కాపాడుకునేది. తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా కుటుంబంలోని మిగతా సభ్యులకి వాళ్ల సమస్యల పట్ల కావలసినంత అవగాహన

ఆ తల్లిదండ్రులు. కమ్యూనిటీ లివింగ్ అసోసియేషన్ ఫర్ పేరెంట్స్ ఆఫ్ స్పెషల్ సిటిజన్స్, క్లాప్స్ అని దీనికి పేరు పెట్టుకున్నారు. చెన్నైకి దగ్గర తిరువళ్లూరులో 8.5 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారంట. ఈ కాలనీ గురించి మరెన్నో అంశాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS

0: మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే, పిఎం సూర్యఘర్ ముక్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. అది 2016 చెన్నై నగరంలోని మందేవెల్లిలో ఉన్న VXL థెరపీ కేంద్రానికి తమ పిల్లల్ని తీసుకుని వస్తుండేవారు ఆ తల్లిదండ్రులు. ఆ క్రమంలో తమ బాధల్ని, భవిష్యత్తు భయాల్ని పరస్పరం పంచుకోసాగారు. వాటికి పరిష్కారంగానే అందరూ కలిసి ఇలా ఒకే కుటుంబంలా జీవించాలని నిర్ణయం తీసుకున్నారట. ఓ అసోసియేషన్ గా దానికోసం ప్రణాళికలు రచించారు. చెన్నై పరిసర ప్రాంతమైన తిరువళ్లూరులోని నెయ్యలి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8.5 ఎకరాల స్థలాన్ని కొన్నారట. అందరి అభిప్రాయాలను తీసుకుంటూ ప్రకృతి రమణీయత మధ్య కాలనీ నిర్మాణం పూర్తి చేసి నివాసానికి వచ్చారు. ఒక్కొక్కరికి సుమారు 65 లక్షల రూపాయల దాకా ఖర్చయిందట. 48 కుటుంబాల కోసం డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లున్నాయి ఇక్కడ. ఇక్కడున్న ఏ ఫ్లాట్ లోనూ వంటగదులుండవట. అందరికి కలిపి ఉమ్మడి కిచెన్ లోనే వంట చేస్తారు. ఇక్కడున్న పెద్ద డైనింగ్ హాల్లోనే ఓ కుటుంబంలా అందరూ కలిసి తింటారట. మరి ఈ కాలనీ గురించి మరెన్నో అంశాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. తల్లిదండ్రులున్న అపార్ట్మెంట్ కి కాస్త దూరంలో మరో అపార్ట్మెంట్ లోనే మానసిక వికలాంగ పిల్లలుంటారు. 18 ఏళ్లు దాటిన వాళ్లందరూ ఇక్కడే ఉండాలన్నది నియమం. తల్లిదండ్రులు లేకుండా స్వతంత్రంగా జీవించడం నేర్చుకోవడానికే ఇలా చేస్తున్నారు. మరి ఏడ్చి ఇబ్బంది పెడుతుంటే తల్లిదండ్రులు వాళ్లతో కాసేపు గడుపుతారట. ఇక్కడ 30 మంది పిల్లలకి ఎవరికి వారే ప్రత్యేక ఫ్లాట్లున్నాయి. ఇందులో ప్రతి ఇద్దరికి ఒక కేర్ టేకర్ ఉంటారు. ప్రస్తుతం 20 నుంచి 40 ఏళ్లు వయసున్న మానసిక వికలాంగులు ఇందులో ఉంటున్నారట. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఆక్యుపేషనల్ బిహేవియరల్ థెరపీకి సంబంధించిన తరగతులు, ఓ వ్యాయామశాల, జ్యువెలరీ ఆర్ట్ నేర్చుకునే శిక్షణశాల ఏర్పాటు చేశారు. ఇలా శిక్షణ ఇచ్చే వాళ్ల కోసం ప్రత్యేక గృహాలను కూడా ఈ తల్లిదండ్రులు నిర్మించారట. దాంతోపాటు ఇక్కడ 24 గంటలు సేవలందించే ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మానసిక సమస్య ఉన్న ప్రతి వ్యక్తి పైన కేవలం అతని తల్లిదండ్రులే మాత్రమే కాకుండా మరో దంపతులు శ్రద్ధ తీసుకునే పద్ధతిని పాటిస్తున్నారు ఇక్కడ. వీళ్ళని ఫాస్టర్ పేరెంట్స్ అంటున్నారట. ఆ చిన్నారికున్న సమస్య, అతని మూడ్ స్వింగ్స్, వాడాల్సిన మందులు వంటి వాటిపైన వీళ్ళకి అవగాహన ఉంటుంది. అసలు తల్లిదండ్రులకు ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చేసుకోవాలన్నది అసలు తల్లిదండ్రులకు ఏదైనా సమస్య వస్తే వీళ్లు చూసుకోవాలన్నది దీని లక్ష్యం. ఇక్కడున్న తల్లిదండ్రులకు వయసు అయిపోతే ఓ ఓల్డేజ్ హోమ్ ను కూడా క్లాప్స్ వారు నిర్మించారట. ఒకవేళ వీళ్లు కన్నుమూస్తే వీళ్లకున్న ఆస్తి పైన ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఆ మానసిక వికలాంగ వ్యక్తిని చూసుకునే బాధ్యతని ఆ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చే ఓనర్ కి ఇస్తున్నారు. మానసిక వికలాంగులకి సేవలందించే ఇన్స్టిట్యూట్ లో భాగంగా తల్లిదండ్రులు ఉండటం ఇదివరకే ఉంది, కానీ తల్లిదండ్రులే సకల వసతులను కూడిన ఓ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడం మన దేశంలో క్లాప్స్తోనే మొదలని చెప్పాలి. అదండి మరి ఇవాళ్టి అది సంగతి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఇదే కార్యక్రమంతో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే సుజన.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో చురుకు వైద్యం కడుపు నొప్పి జీర్ణాశయం పచ్చకమ్మీర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
0: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ERCP ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9989342009. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేయాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డయల్ చేస్తుండండి. ఈ లోపు షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే ల్యాండ్ స్టేట్ యూంటూ రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని

0: ఎప్పుడైనా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు మాస్ట్ టైం బాస్. సో లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, బాగున్నారా మేడం?
1: బాగున్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: శుభ సాయంత్రం, శుభ సోమవారంతో. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడన గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: హరినాథ్ రెడ్డి గారు చాలా బాగున్నా అండి.
2: మేడం, మీకు, విజయ మేడం గారికి, మీ స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
1: మరి ఇవాళ టాపిక్ ఏంటో చెప్పమంటారా?
2: చెప్పండి మేడం.
1: ఇవాళ అయితే రెండు టాపిక్స్ ఉన్నాయండి. అంటే యాక్టర్ సాయి కుమార్ గారు అండ్ అలాగే సింగర్ చిత్ర గారి బర్త్డే అండి.
2: అవును మేడం.
1: మరి చిత్ర గారు పాడిన పాటలు మీకు ఏ సాంగ్ అంటే చాలా ఇష్టం?
2: చిత్ర గారి పాటలు అంటే బాగున్నాయి మేడం, చాలా ఉన్నాయి మేడం. మాకు ఇప్పుడు స్వాతి కిరణం నుంచి చెలిమంచు కరిగింది తలుపు తీయని ఆ పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి, చూస్తాము. మరి సాయి కుమార్ గారు నటించిన మూవీలో మీకు ఏదంటే చాలా ఇష్టం?
2: సాయి కుమార్ డబ్బింగ్ మా ఇది చెప్తాడు, అన్ని చెప్తాడు మేడం. అమ్మరాజనమ్మ బాగా చేసినాడు మేడం.
1: అవునా?
2: అవును మేడం, చాలా ఉన్నాయి మేడం చెప్పాలంటే.
1: ఓకే అండి. మరి మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు గురుశంకర్, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: శంకర్ గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: లేదు వినలేదు మేడం, చెప్పండి మేడం.
0: ఇవాళ యాక్టర్ సాయి కుమార్ అండ్ అలాగే సింగర్ చిత్ర గారి బర్త్డే అండి. మరి చిత్ర గారు పాడిన పాటల్లో ఏ సాంగ్ అంటే మీకు చాలా ఇష్టం?
1: సినిమాలు ఎక్కువ చూడండి మేడం, అంత అవగాహన లేదు, ఇంకా చూస్తూ ఉంటాను.
0: పోనీ సాయి కుమార్ గారు తెలుసా అండి?
1: మేడం,
0: సాయి కుమార్ గారు యాక్టర్?
1: సాయి కుమార్ తెలుసు మేడం. సాయి కుమార్
0: బర్త్డే. సాయి కుమార్ గారు నటించిన మూవీలో మీకు ఏదంటే చాలా ఇష్టం?
1: అదే మీరు చెప్తున్నారు మేడం, మూవీ అంటే నాకు కొంచెం అవగాహన లేదు.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం ఈరోజు వచ్చేసి చిరుతా మూవీ నుంచి ఒక సాంగ్ ఇచ్చాడు మేడం, లవ్ యూ రా లవ్ యూ రా నా మనసంత నవ్వే, ఆ సాంగ్ ఇచ్చాడు మేడం.
0: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ ఉన్నారు, అర్థం మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: ఆరోగ్యంగా బాగున్నాను మేడం గారు.
0: మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాను మేడం గారు, చిత్ర గురించి, ఆయన గురించి.
0: అవునండి, మా చిత్ర గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
1: అంటే నేను వినేదేమో అన్ని ఓల్డ్ సాంగ్స్ వింటాను, కాకపోతే మీరు ప్రశ్న వేస్తారు కాబట్టి కోరుకుంటాను మేడం గారు.
0: ఓకే అండి.
1: నువ్వే నువ్వే అనే చిత్రములో నువ్వే నువ్వే కావాలి.
0: నువ్వే నువ్వే కావాలనే సాంగ్ కావాలండి?
1: చిత్ర పాడిండేదే నేను. లేదంటే ఠాగూర్లోనైనా వినిపించండి, లేదంటే సఖి అనే చిత్రంలోనైనా వినిపించండి. ఈ మూడు చిత్రాలు ఏ పాటి వినిపించినా ఓకే, చిత్ర గారే పాడిండేది ఈ మూడు చిత్రాల్లోనూ.
0: తప్పకుండా అండి. మరి సాయి కుమార్ గారు గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా?
1: ఏం మేడం గారు?
0: సాయి కుమార్ గారి గురించి.
1: ఆయన కన్నడ యాక్టర్ జాస్తి మేడం గారు.
0: అవునండి, తెలుగులో బోల్డ్ అండ్ డబ్బింగ్
1: అవరు ఎల్లారో కన్నడదల్లే మాట్లాడదు, కన్నడలో హెల్తా ఇరవరు, కన్నడదల్లే మాట్లా ఇరవరు, తెలుగుదల్లి మాట్లాడదు జాస్తి కమ్మి డబ్బింగ్ ఆర్కెస్ట్రాల అవరు.
0: అవునండి, మీరే. ఓకే అండి, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు. గుడ్ ఈవినింగ్ మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం, మీరు బాగున్నారు అనుకుంటున్నాను.
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం గారు. చిత్ర

0: గారి బర్త్డే, ఇంకా సాయి కుమార్ గారి బర్త్డే అనుకుంటా.
1: అవునండి, మరి చిత్ర గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే చాలా ఇష్టం?
0: ఒకటి కాదు రెండు కాదు మేడం, చాలా పాడారు మేడం.
1: అవునండి,
0: జానక్ గారు ఒకప్పుడు బాగా ఫామ్ లో ఉండి ఇంకా కొంచెం డల్గా అవ్వలేదు, ఆమె కొంచెం సాంగ్స్ తగ్గించుకుంటున్నప్పుడు అడిగారంట, మీ వాయిస్ బాగుంది ఇంకా మీ కోర్కే ఉంది మీరు పాడండి ఇంకా అంటే, నాకంటే బాగా పాడేవాళ్ళు చాలా చిత్రాన్ని ఆమె ఉంది, ఆమె చాలా బాగా పాడుతుంది, ఇప్పుడు ఇప్పుడే ఆమె తెలుగులో ఎంటర్ అయింది, నాకిచ్చే ఆఫర్ ఆమెకి ఇవ్వండి అని చెప్పారంట మేడం.
1: అవునండి,
0: అంటే అంత మంచి వ్యక్తి జానక్ గారు.
1: ఇంకా
0: అప్పటి నుంచి ఇంకా చిత్ర గారికి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయని నేను అనుకుంటున్నాను.
1: అవునా, మరి సాయి కుమార్
0: అందులో మళ్ళీ ఇంకా ఆమె టాలెంట్ ఉపయోగించారు, అది 10 మందికి ఉపయోగపడుతుంది. అప్పటి వరకు ఒక ఏజ్ సింగర్స్ మాత్రమే జానక్ గారి వాయిస్ బాగా ఉపయోగపడేది.
1: అవునండి, అవును.
0: ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి చిత్ర గారి వాయిస్ బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట, ఇంకా అందుకని చిత్ర గారికి చాలా ఇవ్వని అవకాశం చిత్ర గారికి ఇచ్చారు.
1: అవునండి, నిజమే. మరి ఏ సాంగ్ విందామనుకుంటున్నారు చిత్ర గారిలో నుంచి?
0: ఫీమేల్ సింగర్స్ పాడారా అంటే పాడారు, కానీ చాలా తక్కువ సాంగ్స్ పాడారు మేడం. చిత్ర గారు పాడిన పాటలు ఎవరు పాడలేదు తెలుగులో, చిత్ర గారి తర్వాత.
1: అవునండి, మరి ఏ సాంగ్ విందామనుకుంటున్నారు ఇవాళ చిత్ర గారిది?
0: మేడం చిత్ర వెరీ సోలోగా పాడిన సాంగ్స్ వచ్చేసి మేడం
1: చెప్పండి,
0: రాజా మూవీలో ఏదో ఒక రాగం అనే పాట, అది లేకపోతే పెళ్లి చేసుకున్నాం రా మూవీలో కోకిల కోకిల అనే సాంగ్.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రులూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. అక్కడ వాతావరణం అది ఎలా ఉంది?
1: ఎండ మేడం.
0: మీకు ఎండగా ఉందా? మాకు ఇక్కడ ఫుల్ వాన
1: పడుతుంది.
0: అవునా, మాకు ఇక్కడ ఫుల్గా వాన పడుతుంది.
1: కొంచెం పంపియమ్మా వాన.
0: తప్పకుండా అండి, పంపిస్తాను. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నామ్మా.
0: మరి సాయి కుమార్ గారు నటించిన మూవీలో మీకు ఏదంటే బాగా ఇష్టం?
1: పోలీస్ స్టోరీ మేడం.
0: పోలీస్ స్టోరీయా?
1: బాగుంటుంది సినిమా.
0: బాగుంటుంది నిజమే. మరి చిత్ర గారు పాడిన పాటల్లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం?
1: అవన్నీ ఇంతా కానీ ఆమె పాడిందనే తెలీదు అమ్మా.
0: అవునా అండి?
1: పాటలు బాగానే ఉంటాయి కానీ కానీ ఆమె ప్రత్యేకంగా ఆమె పాడిందనేది తెలీదు.
0: అవునా. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అబ్బాయి గారు సినిమాలో వెంకటేశది.
0: తెలుసండి, చెప్పండి.
1: కూసింది కోయిలమ్మ అనే పాట ఏంటి మేడం?
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరేంటో తెలుసుకోవచ్చండి?
0: నా పేరు గాయత్రి అండి. రోహిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
0: మీ అభిమానంతో చాలా బాగున్నా అండి.
1: అవునా అండి.
0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: వినలేదండి, ఇప్పుడే పెట్టాను. అస్టమ్మ మీకు కాల్ చేశాను, చేయగా చేయగా ఇచ్చారండి.
0: అవునా అండి. మరి వాళ్ళ యాక్టర్ సాయి కుమార్ గారు అండ్ అలాగే సింగర్ చిత్ర గారి బర్త్డే అండి.
1: ఏంటండి, సాయి కుమార్ గారు బర్త్డే, ఇంకొకళ్ళు ఎవరండి?
0: సింగర్ చిత్ర గారు ఉంటారు కదండి.
1: తెలీదండి.
0: పోనీలేండి, సాయి కుమార్ గారు ఐడియా ఉన్నారా?
1: తెలుసండి, F2లో ఇచ్చారు. మళ్ళీ నేమో కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి ఇంకా చాలా ఇచ్చారు.
0: అవునండి. మరి వారు నటించిన మూవీలో మీకు ఏదంటే బాగా ఇష్టం?
1: వాళ్ళు నటించిన మూవీలో F2 ఇష్టము, అందులో కొంచెం కామెడీగా ఉంటుంది, అదే ఇష్టం ఎక్కువగా.
0: ఓకే అండి. మీరు మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: తిరు మూవీలో నుంచి నా అమ్మది రువ్వది వాడిపోతుంది సాంగ్ కావాలండి.
0: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, అయితే మాట్లాడిద్దాం. హలో అండి.
4: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
3: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు నాగేశ్వరరావు, మాది ఏలూరు అండి.
3: ఏలూరు నుంచి మాట్లాడుతున్నారా, అక్కడ వాతావరణం అది ఎలా ఉందండి?
4: మాకు వాన పడిందండి నిన్న, వచ్చే బాధలో ఉండే ఏరియాలో వాన పడిందండి.
3: అవునా అండి, చల్ల చల్లగా బాగున్నట్టుందిగా అయితే.
4: అండి,
3: చల్ల చల్లగా బాగున్నట్టుందిగా అయితే అంటున్నా.
4: మాకు ఇంటి కాడ బాగా పడుతుందండి వాన ఎప్పుడు కూడా.
3: అవునా అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
4: వినలేదండి.
3: మరి వాళ్ళ యాక్టర్ సాయి కుమార్ గారు అండ్ అలాగే సింగర్ చిత్ర గారి బర్త్డే అండి.
4: సాయి కుమార్ గారు తెలియదండి, చిత్ర గారు తెలుసండి.
3: ఓకే అండి, మరి చిత్ర గారు పాడిన పాటల్లో ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టం?
4: ప్రేమ పావురాలు అండి.
3: ప్రేమ పావురాలు? ఇప్పుడైతే ఆ సాంగ్ ప్లే
4: చేయమంటారా?
3: అవునండి, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. సరే అండి, మరి తప్పకుండా. మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిస్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుంచి కొండారెడ్డి మేడం.
0: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం.
0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి సాయి కుమార్ గారు నటించిన చిత్రాల్లో మీకు ఏ చిత్రం అంటే బాగా ఇష్టం?
1: సాయి కుమార్ ఫిల్మ్స్ పోలీస్ పాత్ర అంటే నాకు ఇష్టం మేడం.
0: అవునా అండి? మరి చిత్ర గారు పాడిన పాటలు
1: సంతోషం మేడం. ఆయన వాయిస్ వింటేనే సంతోషం మేడం.
0: నిజమే అండి. మరి చిత్ర గారు పాడిన పాటలు ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టం?
1: చిత్ర బాలు గారితో కలిసి పాడిన పాట మేడం, అల్లరి ప్రియుడు నుంచి రోజు రోజు రోజా పువ్వు అంటే చాలా ఇష్టం ఎప్పటికీ మేడం. ఆ రోజు నుంచి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఎప్పటికీ మనసులో మెదులుతుంటుంది మేడం.
0: అవునా అండి? మరి మీకోసం ఈ రోజు ఆ సాంగ్ ప్లే చేసేయమంటారా
1: మేడం?
0: మరి మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేయమంటారా ఇవాళ?
1: ఓకే, అది చేయండి మేడం.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: అవునమ్మా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుర్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారమ్మా, మీరు బాగున్నారమ్మా?
0: నేను చాలా బాగున్నా అండి. మరి వాళ్ళు మన టాపిక్ విన్నారా?
1: చెప్పండమ్మా.
0: మరి వాళ్ళ యాక్టర్ సాయి కుమార్ గారు అండ్ అలాగే సింగర్ చిత్ర గారు బర్త్డే అండి.
1: అమ్మా,
0: సాయి కుమార్ గారు నటించిన మూవీల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం?
1: అంటే నాకైతే దీని మీద పెద్దగా దృష్టి లేదమ్మా.
0: పోనీ, చిత్ర గారు పాడిన పాటల్లో ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టం?
1: ఒక పాట వినిపించాలని కోరుతున్నా, మూగ మనసులు చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన.
0: ఓకే అండి.
1: నాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో అనే పాటను వినిపించాలని కోరుతున్నామమ్మా.
0: మరి తప్పకుండా అండి.
1: మా మిత్రుల పేర్లు కూడా చెప్పి తెలియజేస్తారమ్మా.

0: చెప్పండి.
1: మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మాణిక్యాలరావు గారు, పాలంపోలయ్య గారు, ఎం బాబురావు గారు, బి రవికుమార్ గారు, ఎం రజనీ మేడం గారు, రాజశేఖర్ రావు.
0: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ అయితే ఎండింగ్ వచ్చేసింది. మరి రేపు వచ్చే మరో ప్రోగ్రామ్తో మీ ముందుంటా. అంటే ల్యాండ్ స్టేట్ యూంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
2: ఈనాటి ఈ బంధం, ఈనాటి

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాం.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్న పిల్లలకు ఎండోస్కోపీ, ఇఆర్సీటీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం,
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం,
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు థీమార్. నేను మీ ఆర్జే అక్ష. మరి ఈ రోజు మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ ఏదో వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా

0: కి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. సో ఈ రోజు తీన్మార్ లో ముందుగా చందు ముండేటి గారి డైరెక్షన్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ మూల నుంచి రామ్ మిర్యాల గారు ఆలపించిన టికెట్ టే కొనుక్కున్న సంగతి మీకు స్పెయిన్ నీళ్ళు ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువగల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: ఒక మంచి సాంగ్ అయితే వినసారు కదండి. ఇప్పుడు నిపన్ అవినాష్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఇష్క్ విష్క్ రిబౌండ్ మూవీల నుంచి షైనీ గారు, దర్శన్ రావల్ గారు కలిసి ఆరోపించిన సోనీ సోనియా సాంగ్ అయితే మిక్స్ ప్లే అవుతుంది. ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్ మంచి తెలుగు అండ్ హిందీ సాంగ్ అయితే వినేసారు కదండి, ఇప్పుడు సూపర్ తమిళ సాంగ్ కూడా మిక్స్ ప్లే అవుతుంది. లిజనర్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదండి. ఇప్పుడు కార్తిక్ దందుకర్ డైరెక్షన్ లో వచ్చిన విరూపాక్ష మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి గారు ఆలపించిన నువ్వే నా ప్రాణం అని సూపర్ హిట్ సాంగ్ ఇది మీకు ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. ఇప్పుడు అయాన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో వచ్చిన బ్రహ్మాస్త్ర మూల నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన కేసరి అన్ సాంగ్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సెలస్నాస్ మంచి తెలుగు అని హిందీ సాంగ్ వినేసారు కదండి, ఇప్పుడు సుభైట్ తమిళ సాంగ్ మీకోసం రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక మంచి తెలుగు సంగతి వినేసారు కదండి. ఇప్పుడు కరణ్ మల్హోత్రా గారి డైరెక్షన్ లో వచ్చిన అగ్నిపత్ మూల నుంచి శ్రేయా ఘోషల్ గారు ఆల్పించిన చిక్ని చమెలియన్స్ పెట్ సాంగ్ ఇతర ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఒక మంచి తెలుగు అండ్ హిందీ సంగతి వినేసరికదండి, ఇప్పుడు సుపర్ తమిళ సంగతి మీకోసం రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: సో లిజనర్స్, మరి ఈ రోజు తిన్మార్లో మీకోసం మంచి మంచి తెలుగు హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వినసం కదండి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే తిన్మార్లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటనండి రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ్.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.